0: பியூட்டிஃபுல் சாங்கை தேவன சார். டியர் காம்ரேட்ஸ் இன் மனஞ்சி நரேஷ் ஐயர் பண்ண பாட்டா. ஸோ 11:14 க்ராஸ் அயிப்போய் 14 செகண்ட்ஸ் அயிப்போத்தி மன டைம். அண்ட் மனமு நாம் சினிமா கபுல்லு ப்ரோக்ராம்லோ. அண்ட் திஸ் இஸ் ஆர்ஜே ஸ்ருதி. ஸோ பெத்தி சக்ஸஸ்தோ மன செர்ரி, புஷ்பா 2 சக்ஸஸ்தோ டைரக்டர் சுகுமார், இத்தரு ஃபுல் ஜோஷ்லா உன்னார் கதா. அண்ட் வீல காம்பினேஷன்லோ கூட மன செர்ரி 17th ஃபில்ம் பிளான் செய்துனார். அதி ஆல்மோஸ்ட் ஸ்கிரிப்ட் கூட அயிப்போயிந்தட, ஒகே பார்ட்லோ ஃபினிஷ் அயிப்போயே சினிமா இது. அண்ட் அண்டே చాలా రూమర్స్ వచ్చాయన్నమాట, ఇది 2 పార్ట్స్ ఉంటుంది, 2 పార్ట్స్ ఉంటుందని. బట్ ఒకటే పార్ట్ లో ఫినిష్ అయిపోతుందట ఈ సినిమా. కమర్షియల్ యాక్షన్ స్టోరీగా రాబోతుంది. అండ్ మన చెర్రీని కొత్తగా చూస్తామట ఈ సినిమాలో. అంతా సెట్ అయిపోయింది, జస్ట్ రెగ్యులర్ షూటింగ్ ఒకటి స్టార్ట్ అవ్వాలంతే. అండ్ ఈ మంత్ ఎండింగ్ కి అది కూడా స్టార్ట్ అయి, అంటే మేబీ ఆ స్క్రిప్ట్ పని అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుందేమో. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఈ మంత్ ఎండింగ్కి శ్రీనివాస మంగాపురం మూవీ రిలీజ్ అవుతుంది కదా. గట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో జై కృష్ణకి సపోర్ట్గా మన ప్రిన్స్ వీడియో రిలీజ్ చేసి మరీ విష్ చేశారు. అద్దండి అబ్బాయి బాబాయ్ ప్రేమ అంటే ఆ మాత్రం ఉండదా ఏంటి కదా. ఎనీవేస్ మరి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం ఈ కొత్త హీరోకి. అండ్ మరి ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మీకోసం పెద్ద సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ పాడిన రై రై ర సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

டிஎஸ்பி மியூசிக் கம்போசிஷன் லோ யாசின் நிசார் அண்ட் நேஹா பாசின் பண்ண பியூட்டிஃபுல் சாங் ఇది వినేశారు రామజోగే శాస్త్రి గారి లిరిక్ అన్నమాట. సో మనము నమ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక సింగర్ పాట పాడితే అండి హిట్ అవ్వచ్చు, కానీ ఆవిడ పాట పాడితే మాత్రం మన లైఫ్ లో ఆ పాట ఒక మెమరీ అయిపోతుంది. ఎస్, షీ ఈజ్ నన్ అదర్ దాన్ మన చిత్రమ్మ గారు. సో తెలుగు నుంచి ఆల్మోస్ట్ 20 భాషల్లో 25,000కి పైగా పాటలు పాడి 6 నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అందుకున్న చిత్ర గారి బర్త్డే ఈరోజు. మరి సింప్లిసిటీలో నంబర్ 1. సో మన మెలడీ క్వీన్ గురించి చాలా విషయాలు ఇవాళ 1:00 షోలో ధీరాలో మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరి కోసం మన చిత్రమ్మ పాడిన ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఆశా ఆశా ఆశా సినిమా నుంచి వింటూ చేస్తూ స్టే ట్యూన్.

0: विविध भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ మన స్టూడియోలో టైం 11:36 క్రాస్ అయిపోయి 30 seconds అయిపోయింది. అండ్ మనమున్న సినిమా కబుర్లు ప్రోగ్రాంలో డైలాగ్ చెప్పడం ఒక ఎత్తు అయితే అండి, ఆ డైలాగ్లో జీవించడం ఇంకొక ఎత్తు అనమాట. అది కొందరికే సాధ్యం. మరి అలాంటి పవర్ఫుల్ వాయిస్కి ఓనర్ మన సాయి కుమార్ గారు. మరి ఆయన బర్త్డే ఈరోజు. సో మరి నెక్స్ట్ అయితే ఒక మున్న, ఒక ఎవడు, ఒక ఊపిరి, ఒక బృందావనం, ఒక మహర్షి, ఇలాంటి సినిమాలతో మనందరి ఫేవరెట్ అయిపోయిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారి బర్త్డే కూడా ఈరోజు. సో మరి ఇంకా మంచి మంచి సినిమాలతో ఆడియన్స్ కోసం తీయాలని చెప్పేసి మనం విష్ చేద్దాం. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ బర్త్డే కూడా ఈరోజే. అండ్ ఇంకా ఇంకా స్పెషల్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు రైట్ నౌ మీ అందరి కోసం అంతఃపురం సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

యాక్ట్రెస్ అండ్ ఒకప్పటి వండర్ఫుల్ హీరోయిన్ రజనీ గారి బర్త్డే కూడా ఈరోజే. సో మరి టాలీవుడ్కి మాత్రమే కాదు బాలీవుడ్కి సంబంధించి కూడా ఈరోజు ఒక స్పెషల్ ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం హలో బ్రదర్స్ సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన ఒక వండర్ఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. ఎంజాయ్ లిజనింగ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ

this beautiful evergreen song ఎత వినేసారు 11:51 క్రాస్ అయిపోయి 25 seconds అయిపోయింది మన టైం. సో మరి అరే ఓ సాంబా కిత్నే ఆద్మీ తే, ఈ డైలాగ్ గుర్తుందా? అఫ్కోర్స్ ఈ డైలాగ్ నేను చెప్తే చాలా యావరేజ్ గా ఉంటుంది, బట్ ఆయన చెప్తే మాత్రం థియేటర్స్ మోత మోగిపోయినమాట. ఎప్పుడు అంటే 1975 లో షోలే సినిమా వచ్చినప్పుడు. సో మరి అదొక 30 ఏళ్ళు, ఇదొక 26 ఏళ్ళు, ఇంత కాలం 56 సంవత్సరాల తర్వాత కూడా ఈ డైలాగ్ వినగానే ఒకే ఒక్క పేరు ఠక్కుమని మన మైండ్ లోకి వచ్చేసింది. ఎస్, అమ్జద్ ఖాన్ గారు అనమాట. అసలు హిందీ సినిమా హిస్టరీలోనే విలన్ అని అనగానే గుర్తొచ్చే పేరు అనమాట అది. అండ్ స్పెషల్ గా గబ్బర్ సింగ్ క్యారెక్టర్, ఆ ఒక్క పాత్రలో అండి ఆయన ఇండియన్ సినిమాలోనే ఒకటిగా నిలిచిపోయారని చెప్పొచ్చు. కానీ ఆయన విలన్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు, ఎన్నో మంచి మంచి రోల్స్ చేశారు, బట్ ఈ పాత్రతో ఎక్కువగా గుర్తున్నారనమాట. సో మరి హీరోని గుర్తుపెట్టుకునే సినిమాలు ఉంటాయి, కానీ విలన్ ని మర్చిపోలేని సినిమా అంటూ ఉంటే అది షోలే. అందులో గబ్బర్ సింగ్ క్యారెక్టర్, అందులో యాక్ట్ చేసిన అమ్జద్ ఖాన్ గారు అనమాట. సో మరి ఆయన వర్ధంతి రోజు, మరి బాలీవుడ్ కి సంబంధించిన ఇదొక ముఖ్యమైన రోజు అనమాట. అండ్ ఆల్సో సో మరి నెక్స్ట్ రామాయణ ట్రైలర్ కి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చేసింది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఊపిరి సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి.
2: ఎగ్జైటింగ్ స్టేజ్లోనే

ఉంది. సో చాలా టెస్ట్లు అవి జరుగుతున్నాయి, ఇంకా ఇంకా రీసెర్చ్ కూడా చెయ్యాలి ఏంటి మ్యాటర్ అని చెప్పేసి. సో ప్రస్తుతానికి మన కళలు మాత్రం మన మైండ్లోనే ఉన్నాయి, ఇంకా ప్లే చేసుకునేలాగా ఒక వీడియో లాగా అవ్వలేదు. ఓకే, అది మ్యాటర్. సో ఫ్యూచర్లో పాసిబుల్ అయితే మాత్రం ఈ ఎక్స్పెరిమెంట్ అప్పుడు మనం మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, సో అదనమాట సంగతి. సో మనం నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బట్ రైట్ నౌ మీ అందరి కోసం అనురాగ్ కులకర్ణి అండ్ చిన్మయి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, అర్జున్ సురవరం సినిమా నుంచి. ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

సన్నీ అమర్ మ్యూజిక్ కంపోజిషన్ లో అర్జిత్ సింగ్ పైన సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు ఓం బింబూష్ మూవీ నుంచి అనమాట. సో మరి మనం చాలా సార్లు అండి చెట్లు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి అని విన్నాం కదా, కానీ ఇప్పుడు సైంటిస్టులు ఇంకొక కొత్త విషయం చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇటలీ దేశంలో ఉత్తర భాగంలో ఒక ఫేమస్ పర్వతాలు ఉన్నాయి, డోలమైట్స్ అని చెప్పేసి. అదంతా ఒక మౌంటైన్ రేంజ్ అనమాట, అంటే పర్వత శ్రేణి అంటారు కదా, అలాంటి ఒక పర్వత శ్రేణి. సో అక్కడ చాలా దట్టమైన ఎప్పుడు పచ్చగా ఉండే కోనిఫర్ చెట్లతో ఉండే స్ప్రూస్ అడవులు ఉంటాయి. అక్కడ సైంటిస్టులు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దేని మీద? చెట్ల మీద, చెట్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. సో అక్కడ విషయం ఒకటి బయటపడింది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం బ్రేక్ తర్వాత. మరి ఎగ్జాక్ట్గా 12:30కి బ్రేక్ వచ్చేస్తుంది కదా మనకి న్యూస్ బ్రేక్, ఆ తర్వాత మళ్ళీ మీకు తెలుసాలో కంటిన్యూ చేద్దాం మన రీసెర్చ్ గురించి. రైట్ నౌ మీ అందరికోసం సీతమందాలు రామయ్య చిత్రాలు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లు

0: ప్రవేశపెట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా దేశం ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంట్ ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబామ్ రిషికాంత్ సింగ్, రాజా ముత్తుపండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని ఆయన అన్నారు.
1: कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं. ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है.
0: ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్బంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు, ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యకుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్ష సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
2: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे, तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ओपोजिशन हो, सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: పేపర్ లీక్ జరిగే ఏ సంఘటన అయినా ఎదుర్కోవడానికి బిల్లులో కఠినమైన శిక్షా స్మృతి నిబంధనలున్నాయి. లోక్సభలో లిస్టు చేసిన ఎజెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూడ్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకు ముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజీల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్బంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. केंद्र रिजर्व पुलिस दलों सीआर

సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత్ అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచిపేయడం గాని దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం గాని సీఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సీఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఆర్పీఎఫ్ సిబ్బందికి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్టపతి, ప్రసిద్ద శాస్త్రవేత్త, భారతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిన భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ది చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ, క్షిపణుల అభివృద్ది, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జూలై 25 తేదీన డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్ లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్ లో భారత్ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చమత్కారం పాట
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. సో మరి మనం ఎక్కడ ఆగాం? చెట్లు కమ్యూనికేషన్ స్కిల్స్, దాని మీద రీసెర్చ్, ఇటలీ దేశంలో డోలమైట్స్ పర్వతాల దగ్గర. ఇక్కడ కదా మనకు బ్రేక్ వచ్చింది. యాక్చువల్గా స్ప్రూస్ అంటేనండి చల్లని ప్రాంతాల్లో పెరిగి సంవత్సరం మొత్తం పచ్చగా ఉండే ఒక రకమైన ఎవర్ గ్రీన్ చెట్టు అనమాట. ఓకే, సో అలా అనుకోండి, ఇక అలాంటి స్ప్రూస్ అడవులు ఇటలీలో డోలమైట్స్ పర్వతాల దగ్గర ఉన్నాయి. అయితే అక్కడ చెట్ల మీద పరిశోధన జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి గ్రహణాలు ఉంటాయి కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. సో 2022లో సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందే చెట్లు ఒకేలాగా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇవ్వడం కనిపించిందిట. ముఖ్యంగా మనకి పాత చెట్లు ఉంటాయి కదా, అంటే ఓల్డ్ ట్రీస్ ఉంటాయి కదా, అవి ఇంకా స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయట. సో దీన్ని బట్టి సైంటిస్ట్లే ఒక డెసిషన్కి వచ్చేసారనమాట. అడవుల్లోని చెట్లన్నీ ఒకదాంతో ఒకటి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఎవడు సినిమా నుంచి సాగర్ అండ్ రెనీనా రెడ్డి పాడిన పాట ప్లే చేస్తున్నాను. రామజోగి శాస్త్రి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి చెట్లు మాట్లాడుకుంటున్నాయి, ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి అని చెప్పేసి ఎక్కడా గట్టి ప్రూఫ్ అయితే లేదు. మరి రీసెర్చ్ లో కనిపించిందంతా కూడా కోఆర్డినేషన్ లో జరిగిన ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ మాత్రమే అని చెప్పేసి, లేకపోతే మరి అది ఎన్విరాన్మెంటల్ చేంజ్ వల్ల జరిగిందా లేకపోతే కమ్యూనికేషన్ నిజంగానే జరిగిందా అని ఇంకా రీసెర్చ్ అయితే జరుగుతోందిట. సో అది పక్కన పెట్టేస్తే, అడవుల్లోని చెట్లని మాత్రం ఒక కనెక్టెడ్ లివింగ్ సిస్టమ్ లాగా చూడాలి అనే ఒక ఐడియాకి మాత్రం బలం వచ్చిందనమాట ఈ రీసెర్చ్ వల్ల. ఏమంటారు, అసలు నిజంగా తెలుసుకోవాలి కానీ అండి, మన ప్రకృతిలో చాలా ఉంది, మనం అలా అలా అలా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇది పక్కన పెడితే, టాబేలే కదా అని చిన్న చూపు చూసామో అంతే సంగతులు. ఏంటి ఇప్పుడా అని భయపడుతున్నారా? బట్ ఇప్పుడు కాదు, ఒక 5-10 మిలియన్ల సంవత్సరాల క్రితం అనమాట. జనరల్గా మనకి తాబేలు ఎలా తెలుసు? బుజ్జిగా నెమ్మదిగా సైలెంట్గా ఉండే ఒక జీవి, దానివల్ల పెద్దగా ప్రమాదం అయితే ఉండదు మన మనిషి జాతికి. కానీ ఇదే తాబేలు కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం మనల్ని తినేసినా తినేసి ఉండేది, అది చెప్పలేము అనమాట. కానీ ఏమిటి, ఎందుకలా అనేది ఈ ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఇవాళ బర్త్డే స్టార్ వంశీ పైడిపల్లి గారు సినిమా బృందావనం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ రాజుగారి గది 2 అన్నమాట. సో మరి యాక్చువల్గా ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద మంచినీటి తాబేలు ఏదైనా ఉంది అంటే అది స్టిపెండమస్ జియోగ్రాఫికస్ అనమాట. సౌత్ ఆఫ్రికాలో జీవించిన ఫ్రెష్ వాటర్ తాబేలు ఇది. సో దాని షెల్ ఒక్కటే 2 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉండేదట, అంటే ఆల్మోస్ట్ మన ఒక చిన్న కారు వెడల్పుకి దగ్గర సైజ్ అనమాట. దాని అవశేషాలు దొరికాయట శాస్త్రవేత్తలకి. సో దాన్ని బట్టి ఇది 13 నుంచి 15 మిలియన్ల సంవత్సరాల మధ్యలో జీవించింది అని డిసైడ్ చేశారనమాట. అండ్ ఇది మనుషుల్ని తినేసేంత కెపాసిటీ దీనికి ఉందో లేదో కానీ దానికి దొరికిన రకరకాల చిన్న జంతువుల్ని మాత్రం తినుండొచ్చు అని నమ్ముతున్నారు మన శాస్త్రవేత్తలు. సరే ఇది వినగానే నాకేమనిపించింది తెలుసా, డైనోసార్లతో జురాసిక్ పార్క్ సినిమా తీశారు, గొరిల్లాలను పెట్టి కింగ్ కాంగ్ సినిమా తీశారు, షార్క్స్ని పెట్టి ద మెగ్ సినిమా తీశారు. సో అలానే ఒక పెద్ద తాబేలు కాన్సెప్ట్ కనుక తెలిసిందే అనుకోండి, జియోగ్రాఫికస్ అనే ఒక సినిమా వచ్చినా వచ్చేసింది, తీసినా తీసేస్తారు, చెప్పలేం కదా. వెయిట్ చేద్దాం ఆ రోజు కోసం. రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి నెక్స్ట్ మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागतम नेनु मणिश्री। దేశానికి శాస్త్ర సాంకేతికపరమైన ఎన్నో విజయాలను అందించి మిజైల్ మ్యాన్గా గుర్తింపు పొందిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుకు చెందిన ధైర్యవంతులైన పురుషులు మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం చూసే ప్రతి ప్రశాంతమైన సూర్యోదయానికి చీకటి వేళల్లోనూ మేల్కొని ఉండే జవాన్ల ధైర్యమే కారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట మానవ వనరుల అభివృద్ది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు కృష్ణా జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. కంగిపాడు మండలం పునాదిపాడులో నూతనంగా నిర్మించిన బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం కంకిపాడులో జరిగే పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నాయకులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో మంత్రి పాల్గొంటారు. విద్య, గ్రామీణాభివృద్ది, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమ రంగాల్లో సమగ్రాభివృద్ది కూటమి ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలంలో సుమారు 36 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన మండల విద్యాశాఖ కార్యాలయ భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కులువైన కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి దేవి ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఆ కనకదుర్గమ్మ వారు కూరగాయలు, పండ్లు అలంకరణలో శాకంబరి దేవిగా దర్శనమిస్తున్నారు. శాకంబరి దేవి అవతారంలో ఉన్న ఆ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రిపై పోటెత్తారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం వింటిపోయాం ధీరా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి, ప్రతి విజయం వెనుక ఒక కనిపించని పోరాటం ఉంటుంది. ప్రతి లెజెండ్ వెనుక వెలకట్టలేనంత కష్టం శ్రమ ఉంటాయి. ఎస్, మరి ఈరోజు మనం మాట్లాడుకునేది అలాంటి అవరోధాలని దాటి వచ్చిన ఒక ధీరా గురించే. సో ఆవిడ మరెవరో కాదు, మన కేఎస్ చిత్ర గారు అనమాట. కేరళలో ఒక సింపుల్ ఫ్యామిలీలో పుట్టారు. ఇంట్లో ఎటువంటి లగ్జరీ లేదు, డబ్బు లేదు, కానీ సంగీతం అనే సంపద కావలసినంత ఉంది. తన ఫాదర్ కృష్ణనయ్యర్ గారు మ్యూజిక్ టీచర్ కాబట్టి ఇంట్లో క్లాసికల్ మ్యూజిక్ ప్రాక్టీస్, అప్పుడప్పుడు స్కూల్ కాంపిటీషన్స్, మళ్ళీ ప్రాక్టీస్, పండుగలు వచ్చినా హాలిడేస్ వచ్చినా ఎప్పుడూ ప్రాక్టీస్, ఇవన్నీ కూడా ఆవిడ లైఫ్లో పార్ట్గా మారిపోయాయి. మరి సక్సెస్ అయితే ఎవరికి ఊరికే రాదు కదా, దాని వెనుక ఎంతో త్యాగం ఉంటుంది, శ్రమ ఉంటుంది.

కష్టం ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, ఇలా ఎన్నో ఉంటాయి. అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టే కేఎస్ చిత్ర గారు నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలిపించుకునే స్థాయికి ఈరోజు ఎదిగారు. మరి టాలెంట్ అనేది దేవుడిచ్చిన వరమే, కానీ ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మనదే. ఇదే చిత్ర గారు మనకి నేర్పించిన ఫస్ట్ లెసన్. సో మాట్లాడుకుందాం మన చిత్ర గారి జర్నీ గురించి. ఈరోజు మరి స్పెషల్గా రైట్ నౌ మీ అందరి కోసం బాంబే సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఖడ్గం సినిమానించి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి యాక్చువల్గా అండి, చిత్ర గారి వాయిస్ అనగానే మనకి చాలా పాటలు గుర్తొస్తాయి. కొన్ని పాటలు మనల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తాయి, కొన్ని మనకి అమ్మ ఒడిలో ఉన్న ఫీలింగ్ ఇస్తాయి, కొన్ని పాటలు ఈ లైఫ్ ఎంత అందమైందో గుర్తు చేస్తాయి, ఇంకొన్ని పాటలు మన బాధ్యతను మనకు గుర్తు చేస్తాయి. సో అదే కదా ఒక సింగర్ పవర్ అంటే. మరి మన చిత్ర గారైతే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, పంజాబీ ఇలా చెప్పుకుంటూ వెళితే 20 భాషల్లో, ఎన్నో భాషల్లో 25,000కు పైగా పాటలు పాడారు. కానీ మీకు విషయం తెలుసా, చిత్ర గారికి కూడా మొదట్లో స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువగా ఉండేదిట. కానీ ఆ భయాన్ని తన కాన్ఫిడెన్స్గా మార్చుకుని 1,000,000 పాటలు పాడి మన మనసుల్లో స్థానం సంపాదించారు. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషిలో ఏదో ఒక భయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన గోల్స్ని మన భయాలు కాదు మన కాన్ఫిడెన్స్ డిసైడ్ చేయాలి. అండ్ భయం తలుపులు మూసేస్తే మన కాన్ఫిడెన్స్ అవకాశం అనే ఒక కొత్త తలుపుని తెరుస్తుందిట. సో మరి చిత్ర గారు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎన్నో కష్టాలు ఫేస్ చేశారు. కలలే ఉందండి, ఎవరైనా ఈజీగా కనేస్తారు, నేను ఒక సింగర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇలా ఎంతో మంది ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఆ అయ్యే ప్రాసెస్లో వచ్చే కష్టాలు ఫేస్ చేయాలంటే మాత్రం చాలా ఓర్పు కావాలి. అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి సింగర్ లాగే చిత్ర గారు కూడా వెయిటింగ్ని ఫేస్ చేశారట. పెద్ద పెద్ద అవకాశాలు రాలేదు, చిన్న ఛాన్సెస్ వచ్చాయి, కోరస్ రికార్డింగ్స్ అని, ఆడిషన్స్ అని, ఎదురుచూపులని, ఇవన్నీ కూడా చిత్ర గారు ఫేస్ చేశారు. కానీ ఏ ఒక్కరోజు కూడా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకోలేదు, అసలు థాట్ కూడా రాలేదు ఆవిడికి. లైఫ్లో మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, నా టైం మాత్రం రావట్లేదు అని. కానీ చిత్ర గారు లాంటి వారి జర్నీ చెప్పేది మనకేంటో తెలుసా, నమ్మకం, ప్రేమ, జీవితం మీద ఆశ ఎప్పటికీ వదలకూడదు, అదే ధీరా స్పిరిట్ అనమాట. సో నెక్స్ట్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను గాయం సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడపత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కొందల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవోత్సవాలు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజలకు అందుతున్న సేవలపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజాసేవల అందుబాటు, వివిధ పథకాల అమలు పురోగతిని పరిశీలించనున్నారని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్ పాత్రపై ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిక లోగోను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కార్యక్రమం రాజమహేంద్రవరం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఏ భాషలో రూపొందిన సినిమా అయినా దేశంలోని ప్రతి ప్రేక్షకుడికి చేరాలన్నదే వన్ ఇండియా వన్ సినిమా కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొంటూ,
1: వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. సినిమా అంతటిని ఒక వేదిక మీద తీసుకురావడం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషన్ కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రత్యేకించి క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే హీరోస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకొచ్చి తిరుపతిలో కానీ అమరావతిలో కానీ వారి యొక్క యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం మాట వారు చెప్తున్నారు.
0: భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష సేవలందించిన మిసైల్ మ్యాన్గా కలాం చిరస్మరణీయులని పేర్కొన్నారు. నిరాడంబరత, మానవతా దృక్పథంతో ప్రజల రాష్ట్రపతిగా ఆయన విశేష ఆదరణ పొందారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భారత అంతరిక్ష రక్షణ రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్తగా, ఆధునిక భారతదేశపు గొప్ప నిర్మాతల్లో ఒకరిగా అబ్దుల్ కలాం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, అబ్దుల్ కలాం దార్శనికత విలువలు మనకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించారు. కొండపి మండలం రేగులగడ్డపాలెంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. రెండేళ్లలోనే కొండపి నియోజకవర్గంలో 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఏల్చూరు సజ్జాపురం బీటీ రోడ్డును ప్రారంభించారు. అలాగే ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించి ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా

0: ంగా ప్రారంభించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే, త్రాగునీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇంకేదైనా సమస్యలు ఉంటే వాటన్నింటినీ తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయటం. రెండు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తాను. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నిటి గురించి తెలియజేయటం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం.
1: విద్య, గ్రామాభివృద్ది, పారిశుద్ధ్యం వంటి ప్రజా సంక్షేమ రంగాల్లో సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పాచిపేంట మండలంలో 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ ఎంఈఓ కార్యాలయ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన కార్యాలయం ద్వారా విద్య పరిపాలన మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేసే లక్ష్యంతో పంచాయతీలకు 25 3-చక్రాల బళ్లను పంపిణీ చేశామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. మత్స్యకారుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. రేపటి వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే ముందు పడవల్లోని ట్రాన్స్పాండర్లు, కమ్యూనికేషన్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ APSRTCని బలోపేతం చేసేందుకు 1400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామసద్రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో దశలవారీగా 1050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి కీలక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభకు వచ్చే ప్రజల రవాణా కోసం సుమారు 2000 బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్లే విమానాశ్రయ ప్రయాణికుల కోసం సాధారణ బస్సు ఛార్జీలతోనే ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరీ దేవ ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో కనకదుర్గమ్మవారు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరించిన శాకంబరీ దేవ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శాకంబరీ దేవ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తూ ఉండడంతో ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ,
2: శాకంబరీ ఉత్సవాలు దిగ్విజయంగా జరగడం కోసం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఈ అలంకరణ చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అమ్మవారు ఇలా 3 రోజులు 3 రకాలుగా దర్శనమివ్వడం అనేది భక్తులు చాలా మంది భక్తితో దర్శనాని కోసం వస్తారు. సో వచ్చిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసమే మేము ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా మనకు ఈ కదంబ ప్రసాదం స్వీకరించడానికి కూడా చాలా మంది భక్తితో వస్తారు. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నాం.
1: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRSకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం గతంలో అందిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, PGRSలో అందిన అర్జీలు నిర్దేశిత సేవా గడువు SLA దాటకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అర్జీలపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి నాణ్యమైన పరిష్కారం అందించాలని, అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారాన్ని గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. గోపాలపురం మండలంలోని కరకపాడు, నందిగూడెం అటవీ ప్రాంతాల్లో పులి కదలికలను గుర్తించామని, దాని రక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. పులిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించే లక్ష్యంతో 3 ప్రత్యేక బృందాలు, డ్రోన్లు, ట్రాప్ కెమెరాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో రైతుల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం 1900 కోట్ల రూపాయల బీమా ప్రీమియం బకాయిలు చెల్లించకుండా వదిలేసిందని, ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి రాష్ట రైతుల సమస్యను వివరించామని, నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది.

0: పరిశీలించనని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కేఎచ్ఎన్ నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడ పత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవ ఉత్సవాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.

వెల్కమ్ బ్యాక్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి. మరి ఈ రోజు షోలో మనం చిత్ర గారి జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, చాలా మంది లైఫ్లో ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆపర్చునిటీస్ అండ్ ప్రిపరేషన్, ఈ రెండు కలిసినప్పుడే కదా ఒక హిస్టరీ అనేది క్రియేట్ అయ్యేది. అండ్ మన చిత్ర గారి లైఫ్లో కూడా జరిగింది అదే. క్లాసికల్ మ్యూజిక్లో కొన్ని సంవత్సరాల తరపడి ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్, కాంపిటీషన్స్లో ఎక్స్పీరియన్స్, స్టూడియోలో ఆపర్చునిటీస్ కోసం వెయిటింగ్, ఆవిడకున్న పేషెన్స్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కలిసి ఒకరోజు మన చిత్ర గారిని ఒక అద్భుతమైన ప్లేబ్యాక్ సింగర్గా మన ముందు నిలబెట్టాయి. మనం అనుకుంటున్నట్టు టాలెంట్ని గుర్తించకపోవడం అనేది ఉండదు. నిజమైన టాలెంట్ని అసలు ఎవ్వరూ ఆపలేరు, ఇదైతే నిజం కదా. సో చిత్ర గారి వాయిస్లో మ్యాజిక్ని అందరూ గుర్తించారనమాట ఆ రోజున. సో ఒక హై పిచ్ పాట పాడినా, ఒక టీజింగ్ సాంగ్ పాడినా, ఒక డ్యూయట్, ఒక డివోషనల్, ఇలా ఏ ఎమోషన్ ఉన్న పాట పాడినా ఆ భావానికి తగ్గట్టు దానిలో కంప్లీట్గా ఒదిగిపోవడం మన చిత్ర గారి స్పెషాలిటీ. అందుకే కదా జనరేషన్స్ మారినా, టెక్నాలజీస్ మారినా, మ్యూజిక్ స్టైల్స్ మారినా, చిత్ర గారి వాయిస్ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్.

బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ మన చిత్రమ్మ గారు పాడిన పాట. ఘర్షణ సినిమా నుంచి విన్నారు. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, రాజశ్రీ గారి లిరిక్. 137 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీర ప్రోగ్రాంలో. సో మరి ఒక మనిషి గొప్పతనం అండి వాళ్ళ దగ్గరున్న డబ్బుల్లో కాదు, ఆ మనిషి క్యారెక్టర్లో తెలుస్తుంది అంటారు కదా. అలాగే ఒక పర్సన్ లైఫ్లో సక్సెస్ వస్తుంది, పాపులారిటీ వస్తుంది, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వస్తాయి, కానీ ఆ సక్సెస్ని ఎలా క్యారీ చేస్తారో అదే వాళ్ళని లెజెండ్గా మారుస్తుంది అంటారు. సో చిత్ర గారి లైఫ్లో ఎంత సక్సెస్ వచ్చినా సరే, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, లిరిక్ రైటర్స్ని కానివ్వండి, కో సింగర్స్, టెక్నీషియన్స్, ఇలా అందరితోనూ ఒకే రకమైన గౌరవంతో మాట్లాడటం చిత్ర గారి ఐడెంటిటీ అట. సో ఇంత పెద్ద సింగర్ అయినా కూడా ఫస్ట్ పాట పాడడానికి వచ్చిన వాళ్ళలాగా చాలా వినయంగా ఉంటారని ఇండస్ట్రీలో అనుకుంటారు తెలుసా. మరి పొజిషన్ మారగానే బిహేవియర్ మారిపోయే వాళ్ళు ఉంటారు, శాలరీ పెరగగానే స్మైల్ తగ్గించేసే వాళ్ళు కూడా ఉంటారు, గుర్తింపు వచ్చాక రిలేటివ్స్ని మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చిత్ర గారు నేర్పించిన పాయింట్ ఏంటో తెలుసా మనకి, సక్సెస్ మన లైఫ్ స్టైల్ని మార్చచ్చు కానీ మన వాల్యూస్ని కాదు కదా. సో అందుకే అంటారు కాన్ఫిడెన్స్ ఐ కెన్ డూ ఇట్, అంటే నేను చేయగలను అంటే ఈగో మాత్రం నేను మాత్రమే చేయగలను అంటుందట. సో ఈ చిన్న తేడా మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేస్తుంది.

సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అన్నమాట ఆ డిఫరెన్స్ని మనం. సో సక్సెస్తో పాటు సింప్లిసిటీ అనేది ఎప్పుడు బెస్ట్ పాలసీ. అందుకే కదా చిత్ర గారిని మనం మెలడీ క్వీన్ అనే కాదు ప్రేమగా చిత్రమ్మ అని పిలుచుకుంటాం. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం 8 వసంతాలు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

பீம்லா நாயக் சினிமா நின்று மனு சித்திரபா பண்ண லவ்லி சாங் எத்த வினய் சார் 1:47 க்ராஸ் அப்பை 21 செகண்ட்ஸ் அயிப்பேந்தி அண்ட் மனம் ஒன்னாம் தீரா ப்ரோக்ராம் லோ. சோ ஆக்சுவல்கா அண்டி கொன்னி ப்ராப்ளம்ஸ் மனல்னி మనిషిల్ని ఏడిపిస్తాయట, కొన్ని ప్రాబ్లమ్స్ ఏమో మనిషికి నేర్పిస్తాయట, కొన్ని కొన్ని బాధలు మనిషిని ఇంకా పవర్ఫుల్గా మార్చేస్తాయట. సో అలాంటి బాధలు, కష్టంగా అనుకునే సమయాలు చిత్రగారి లైఫ్లో కూడా చాలా వచ్చాయి. ముఖ్యంగా 2011లో తన కూతుర్ని కోల్పోవడం. ఒక అమ్మగా ఇంతకన్నా పెద్ద బాధ ఈ ప్రపంచంలో ఏమన్నా ఉంటుందా చెప్పండి. కానీ ఆలోచించండి, ఈ న్యూస్ విని మనలాంటి వాళ్ళు కాసే బాధపడుంటాం, కానీ చిత్రగారు ఆ బాధతోనే బతకాలి, అందులోనే ఉండాలి. ఆ టైంలో కొన్ని రోజులు మ్యూజిక్కి దూరం అయ్యారు కూడా. ఇక్కడ ఇలాంటి టైంలో లైఫ్ మనకి 2 choices ఇస్తుంది అనమాట. మనకు వచ్చిన బాధని పర్మనెంట్గా మనతోనే ఉంచుకోవడం, లేదా ఆ బాధని మన పవర్గా మార్చుకోవడం. సో చిత్ర గారు అయితే సెకండ్ ఆప్షన్ తీసుకున్నారు. సో ఆవిడ వాయిస్ మనకి మెలడీస్ మాత్రమే ఇవ్వలేదు, బాధ ఉన్నా కూడా లైఫ్ని ఎలా ప్రేమిస్తూ సర్వైవ్ అవ్వాలో నేర్పించింది. సో అంటారు కదా, పడిపోవడం కాదు, పడిన చోట లేచి, అంటే మళ్ళీ లేచి నిలబడి చూపించాలి అని. అలా స్ట్రాంగ్గా ధైర్యంగా నిలబడ్డారు కాబట్టే మన చిత్రమ్మ ఇవాళ్టి మన ధీరా.

0: ప్రియమైన నీకు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 6 జాతీయ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, 100 స్టేట్ అవార్డ్స్, 1000 కొద్ది పాటలు, లక్షల మంది ఫ్యాన్స్, ఇది మన చిత్రమ్మ గారి అచీవ్మెంట్స్. మ్యూజిక్ డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్, టెక్నాలజీ, రికార్డింగ్ మెథడ్స్ ఇలా ఎన్ని మారినా అండి, మన చిత్రమ్మ వాయిస్ వినగానే ఇన్స్టెంట్గా మనం పీస్ఫుల్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అది ఎవ్వరూ ఇవ్వని ఒక బహుమతి, ఒక బ్లెస్సింగ్. నిజానికి లైఫ్లో అందరూ గెలుపు కోసం కష్టపడతాం, కానీ అలాంటి ఒక గెలుపు కావాలంటే అంత ఈజీగా రాదు, అలానే కష్టము కాదు. ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే చాలన్నమాట. సో నాకు నచ్చిన ఒక పవర్ఫుల్ లైన్ చెప్పిన
1: ఫేమ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్స్ విత్ ద మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్: Government introduces public examinations prevention of unfair means amendment bill 2026 in Lok Sabha. Proceedings in both houses of parliament disrupted amid opposition ruckus. Union parliamentary affairs minister Kiran Rijiju says

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూం చేసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:31 క్రాస్ అయిపోయి 32 seconds, ఐ మీన్ 32 minutes కూడా అయిపోయింది. సో మనం వింటైపోయాం బ్యూటిఫుల్ గేమ్ షో సందడే సందడిలోకి. సో మరి హార్టి వెల్కమ్ చెప్పేస్తున్నాను ఈ షోలోకి అందరికీ కూడా. అండ్ నాకులాగే చాలా మంది విషెస్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, మోహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానంద్రావు కాలనీ చప్పుల్ రాజు గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు. అండ్ కామతి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు. అండ్ ఆల్సో నంద్యాల నుంచి పాష ఎలా ఉన్నావు అక్క అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ వెల్కమ్ టు సందడే సందడి మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి మెసేజ్ చేశారు. అశోక్ గన్నవరం నుంచి హాయ్ అంటున్నారు. అండ్ ఆల్సో శృతి గారు బాగున్నారా అంటూ మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సకుబాయ్ మెసేజ్. సో అందరికీ కూడా హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. సో మరి ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఒక బ్యూటిఫుల్ వీకెండ్ ని అలా సెలబ్రేట్ చేసేసుకుని మళ్ళీ మండేలోకి అలా వచ్చేసాను అనమాట సూపర్ జోష్ తోటి. అండ్ మీరు కూడా అలానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఆల్సో మన గేమ్ షోలో కూడా వచ్చేసాం కాబట్టి ఈ రోజు ప్రశ్నలు ఏమిటి, మా సమాధానాలు ఎలా ఇవ్వాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, సో వచ్చేస్తున్నా స్ట్రైట్ గా పాయింట్లోకి. సో మరి ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అదొక పేరు, ఆ పేరుతో ఒక తమిళ హీరో ఉన్నారు, అదే పేరుతో సినిమా కూడా ఉంది, అది ఏమై ఉండొచ్చు? మన తెలుగు సినిమా ఉందన్నమాట, ఒక తమిళ హీరో పేరే మన తెలుగు సినిమా పేరు, అది ఏ పేరు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, ఈ నెంబర్కి పంపించేసండి. 8662488114 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి నాని పాటతో వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

చిత్రలహరి సినిమా నుంచి ప్రేమ వేనెల సాంగ్ విన్న తర్వాత 242 crores అయిపోయి 39 seconds అయిపోయింది మన సందడి షో టైం. సో మరి నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అయితే మువ్వమండలం కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు, టీ శ్రీదేవి గారు మెసేజ్ చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం అని చెప్పేసి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానంద్ర కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ మరి నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే పాష నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గుడ్ ఆఫ్టర్నూన్ హౌ ఆర్ యూ అంటూ ప్రవళిక మెసేజ్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. సో రైట్ ఆన్సర్ మీరు కూడా. అండ్ భాస్కర్ పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అక్కరపాకు నుంచి రమా గారు, సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ భోగారం మండలం అన్నమాట. ఓకే సో రామన్నపేట డిస్టిక్ యాదగిరి భువనగిరి నుంచి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణ్. సో మరి నెక్స్ట్ మెసేజ్, ముజాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గోలకాన్ దొడ్డి నుంచి ఓకే సో పాతింటి ఎల్లప్ప, జయమ, రమేష్ బాబు, సుమలత, గజ్ని ఇంకా సింగమా. డబ్బింగ్ సినిమాలు అడగలేదండి. నేనేమంటున్నా అంటే ఒక తమిళ హీరో పేరే మన తెలుగు సినిమాలో ఒక సినిమాకు ఉంది, ఆ పేరేంటి అని అడిగానమాట. సో ఇక్కడ చాలా ఆన్సర్స్ వచ్చాయి కదా, అన్ని కొంతమంది ఒకటేలా పంపించారు, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ పంపించారు, బట్ అన్నీ కూడా రైటే. సో అవన్నీ ఉన్నాయి. ఓకే ఒక తమిళ హీరో పేరు మన తెలుగు సినిమా పేరు ఒకటే. సో అది ఏమై ఉండొచ్చు మీరు గెస్ చేసి చెప్పమన్నాను, అది మ్యాటర్. ఓకే నెక్స్ట్ కాను నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ ఆహా సూపర్, మీరు ఎగ్జాక్ట్ గా నా ఆన్సర్ ని గెస్ చేశారు, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్ పంపించారు. అనుకుంటే అక్కర్లేదు, రైట్ ఆన్సరే. అనంతపురం నుంచి అనురాధ 2 answers పంపించారు, వెరీ వెరీ నైస్ మీరు కూడా. అండ్ నెక్స్ట్ మాధవి, ఆంజనేయులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి 2 answers పంపించారు, రెండు కూడా రైటే. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు, బ్యూటిఫుల్.

మీరు ఇంకొకటి యాడ్ చేశారు కొత్తది, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ హాన్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇదా అదా, ఓకే శిరీష, బ్యాంక్ కాలనీ నుంచి తిరుపతి అనమాట. సో రేడియో రావడం, రేడియో స్టేషన్ రావడం లేదు అంటూ మెసేజ్ చేశారు. మరి మీరు మెసేజ్ ఎలా పెట్టారు నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, కొంచెం ఎప్పుడప్పుడు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, నో ప్రాబ్లం, వచ్చేస్తుంది శిరీష. అండ్ మీరు పంపిన ఆన్సర్స్ కూడా రైటే. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల

నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ కొంచెం ఎప్పుడప్పుడు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, నో ప్రాబ్లం వచ్చేస్తుంది శిరీష. అండ్ మీరు పంపిన ఆన్సర్స్ కూడా రైటే. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే పూజారి ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామల్ల చినమస్థానరావు దామల్ల పెదమస్థానరావు గారు ఓకే మీరు అడిగిన ప్రశ్న విన్నాను అంటూ మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఎక్కడండి? అచ్చచ్చో. అండ్ నెక్స్ట్ రాజేష్ రెడ్డి ఆదోని మండలం నుంచి శృతి మేడం అంటూ ఆన్సర్ పంపించారు. వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందడే సందడికి స్వాగతం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి ఆహా 1 2 3 ఆన్సర్స్ వచ్చేసాయి, వెరీ నైస్. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వల్లి, ఇది మొత్తం ఒకటే పేరా రెండు పేర్లు అనుకుంటా నాకు తెలుసు కదా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాదిర్ వీరేష్ రాజోల మండలం నుంచి 3 ఆన్సర్స్ వచ్చినాయి, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద కూడా రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, బట్ ఇంకొకసారి రిపీట్ చేసిన తమిళ్ హీరో పేరు, మన సినిమా తెలుగు సినిమా పేరు ఒకటే, అది ఏమై ఉండొచ్చు మీరు గెస్ చేసి నాకు పంపించండి. రైట్ నౌ క్రిమినల్ సినిమా నుంచి మన చిత్రమ్మ గారు పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది, ఎంజాయ్ లిసనింగ్.

ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర పాడిన బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు క్రిమినల్ సినిమా నుంచి. సో మరి మనం ఉన్నాం సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ మెసేజ్ మనకి నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉపమండలం కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భోన్ చేశారా శృతి గారు అట. ఓకే భోన్ చేస్తేనే ఈ వాయిస్ వచ్చేదండి నరేష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూర్ స్పందన టైలర్ కృష్ణ సంతోష్ అనమాట రైట్ ఆన్సర్స్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఓకే ప్రశ్న ఏమిటి అని అడుగుతున్నారు. రెండు సార్లు రిపీట్ చేశాను ఆల్రెడీ. ఎనీవేస్ నెక్స్ట్ కామతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శ్రావణ్ ఓకే దళపతి అని పంపించారు ఏమిటి మీరు ఓకే సగం పేరా ఓహో వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భానిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఓకే రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓకే మాకు కూడా విజయవాడ స్టేషన్ రావడం లేదు పది నుంచి ఈ ఛానల్ పెడితే అని చెప్పేసి మెసేజ్ చేశారు. కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఓకే. సో మరి ఇది ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయ్యి ఉండాలి, మరి నాకు కూడా ఐడియా లేదు, నేను కనుక్కున్నా తప్పుకున్నా ఓకే. సో మరి నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దామల్ల చినిమస్థానరావు గారు దామల్ల పెదమస్థానరావు గారు మంగళగిరి నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోల్లకందొడ్డి నుంచి రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది ఓకే. సో మరి నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్స్ శ్రీనివాస్ తిరుపతి నుంచి పంపించారు టూ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీ

0: శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఆర్కే రాజు ఫ్రమ్ గుంతకల్ రైట్ ఆన్సర్, రాజోల్ మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్, శరణ్, సరళ రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కూడా పంపించారు రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్, 1 మంత్ నుంచి మెసేజ్ చేయలేకపోయాను. ఓకే సో ఓకే సో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను అంటున్నారా. ఓకే ప్రవళిక, ఎస్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, చీలవంచి గ్రామం నుంచి వేమల పరశురాములు పద్మ, రాజన్న సిరిసిల్ల జిల్లా అనమాట. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. ఓకే వెరీ నైస్. సో అన్ని ఆన్సర్స్ వచ్చేసాయి, 1, 2, 3, 4 వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, క్వశ్చన్ ఇంకోసారి అడగండి వినలేదు అంటూ కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి పంపించారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే తేజ, వేదాంశ్, మౌనిక ఫ్రమ్ చెన్నై రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, చిలుక నారాయణ, అనసయ్య, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్స్. అండ్ ఆల్సో పూజార్ ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి అనమాట రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఉట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఓకే సో ముస్తాబాద్ నుంచి అనమాట చిన్ని, విమల రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, శృతి, అఖిల, కందికాయపల్లి గ్రామం నుంచి. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అనుకుంటూ కున్నతుల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, ఓకే నంద్యాల పార్ష, కూలీ ఏమిటి పార్ష, అచ్చచ్చో. నెక్స్ట్ మెసేజ్, ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓకే మహారాష్ట్ర నుంచి అనమాట, సోలాపూర్ నుంచి ఎం రాధిక, హరికిషన్, చంద్రబాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి రైట్ ఆన్సర్. సో మరి చాలామంది ఆన్సర్స్ పంపించారు, వెరీ వెరీ నైస్. అండ్ అందరూ కరెక్టే. సో ఇందుకే ఆన్సర్ ఏంటంటే సూర్య, విక్రమ్, విజయ్, ఆర్య, స్టాలిన్ ఇవన్నీ వచ్చేసాయి. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. సూపర్. మరి నేను అనుకున్న ఆన్సర్ ఏంటో తెలుసా? అర్జున్ అనమాట. అర్జున్ అయితే ఒకళ్ళిద్దరు పంపించారు అంతే. సో అర్జున్ సినిమా, మన మహేష్ బాబు మూవీ ఉంది కదా, అదనమాట మ్యాటర్. అండ్ అర్జున్ హీరో, యాక్షన్ కింగ్ ఉన్నారు. సో అదనమాట. ఓకే సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేసిన, యాక్చువల్లీ ఒక స్టోరీ చెప్తాను, ఒక సింపుల్గా ఫన్నీ స్టోరీ ఒకటి, దానికి మీరు సరదాగా ఒక టైటిల్ పెట్టాలి. ఓకే సో మరి ఏంటంటే, ఒక దొంగ ఒక రాత్రి ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు. చాలా కష్టపడి బీరువా ఓపెన్ చేశాడు. ఆ బీరువాలో ఏమీ లేవు, ఒకే ఒక్క చీటీ ఉంది. దాంట్లో ఏమని రాసిందంటే, డబ్బులు బ్యాంక్లో ఉన్నాయి, టైం వేస్ట్ చేసుకోకు అని ఉంది. సో దొంగ ఏం చేశాడు, నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. సో మార్నింగ్ వచ్చేసరికి ఆ ఇంటి ఓనర్, ఇంట్లో బీరువా, తను రాసిన చీటీతో పాటు ఇంకో చీటీ కూడా ఉంది, బట్ ఇంట్లో చూస్తే ఎక్కడ ఒక్క వస్తువు కూడా లేదు. సో అతను రాసిన చీటీలో, అంటే ఆ దొంగ రాసిన చీటీలో ఏముందంటే, డబ్బులు బ్యాంక్లో ఉండొచ్చు కానీ సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి కదా అని, అంటే ఇల్లంతా ఖాళీ చేస్తాడు అనమాట, మొత్తం ఊడ్చేశాడు. సో మంచి తెలివైన దొంగ కదా. సో ఇది స్టోరీ. మరి ఇప్పుడు ఈ స్టోరీకి టైటిల్ మీరు పెట్టాలి. సో తెలివైన దొంగ అని ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి ఈ స్టోరీకి మీరు ఆ టైటిల్ పెట్టడానికి లేదు, మీరు ఊహించి, ఇమాజిన్ చేసి, క్రియేటివ్గా, ఫన్నీగా, ఇంకా ఏదైనా రకరకాలుగా మీరు ఏ టైటిల్ పంపిస్తారో నాకు పంపించేసేయండి. ఓకేనా? సో రైట్ నౌ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 3:00 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మేము ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. సో స్టే ట్యూన్డ్.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్ పై ఈరోజు సమీక్ష నిర్వహించారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజలకు అందుతున్న సేవలపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమానికి గోడపత్రిక, లోగోను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఈరోజు ఆవిష్కరించారు. ఏ భాషలో రూపొందించిన మంచి సినిమా అయినా దేశంలోని ప్రతి ప్రేక్షకుడికి చేరాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి ఈరోజు పర్యటించారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. మత్స్యకారుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గుట్టిపాటి రవికుమార్ ఈరోజు పర్యటించారు. కొండాపి మండలం రేగులగడ్డపాలెంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు 1400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో దశలవారీగా 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని చెప్పారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించిన కలాం మిసైల్ మ్యాన్గా చిరస్మరణీయులని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారాన్ని గుర్తించామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గోపాలపురం మండలంలోని కరకపాడు, నందిగూడెం అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు గుర్తించామని, దాని రక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఉన్ని మీనన్ గారు అండ్ మన చిత్ర గారు అండ్ మాను అండ్ కోరస్ బ్యాండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. యార్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ రాజశ్రీ గారి లిరిక్ అనమాట. లవ్లీ సాంగ్ తిరుడా తిరుడా, అదేనండి మన దొంగ దొంగ సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 3:10 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జీ శృతి అండ్ మనమున్నాం సందడే సందడే గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ అంటే ఒక స్టోరీ చెప్పాను దానికి ఒక టైటిల్ పెట్టండి అన్నారు కదా, సో ఇక్కడ వచ్చాయి కదా టైటిల్స్. ఓహోహోహో అసలు సూపర్ అనమాట. సో వినిపిస్తాను ఒక్కొక్కటి. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ఫస్ట్ అయితే మన దొంగ స్టోరీకి టైటిల్ కరువులో కళాకారుడు అని పెట్టారు పెట్టారు. ఓకే మరి నెక్స్ట్ మెసేజ్ డి వెంకటేశ్వర గారు నంద్యాల నుంచి అనమాట, మంచి దొంగ అంటున్నారు. ఓకే సో నెక్స్ట్ వివి రెడ్డి గారు టిట్ ఫర్ టాట్. యాక్చువల్గా వివి రెడ్డి గారు నేను కూడా ఈ స్టోరీ చదివినప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్గా చదివినప్పుడు ఇదేదో టిట్ ఫర్ టాట్లా ఉంది అనుకున్నాను, ఎగ్జాక్ట్గా అదే టైటిల్ పంపించారు మీరు, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచి దొంగనే అంటున్నారు. నెక్స్ట్ అయితే పెడిన జోగానంద్రావు కాలనీ నుంచి అనమాట అప్పలరాజు గారు, అల్లరి దొంగ బ్రాకెట్లో ఎప్పటికీ దొరకడు. ఓహో నేను టైటిల్ మాత్రం అడిగితే సబ్ టైటిల్ కూడా వచ్చింది. నెక్స్ట్ మెసేజ్ నంద్యాల నుంచి పార్ష కామెడీ రౌడీ అంటారు. ఓకే నెక్స్ట్ అయితే చిలిపి దొంగ అట కుర్నూతల సునీల్ పంపించారు ఈ టైటిల్ని. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి టక్కరి దొంగ మోసపోయిన ఇంటి ఓనర్ ఒక పెద్ద టైటిల్ పంపించారు అనమాట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి యశోద అనుకున్నది ఒకటి అయినది ఒకటి, ఆహా సూపర్ మీరు అసలు. నెక్స్ట్ మెసేజ్ మాధవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట, ఇల్లు ఖాళీ. ఓకే యాక్చువల్గా మీ పేరు విన్నప్పుడు నాకు మన సిద్ధార్థది గృహం సినిమా అని ఒకటి ఉంటుంది, ఆ సినిమా టైటిల్లోనే ఒక మంచి ఎగ్జైట్మెంట్, అది మంచి హారర్ స్టోరీ అనమాట. సో మనం కూడా ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయాలంటే ఖాళీ తీసేసి ఇల్లు మాత్రం వదిలిపెట్టామనుకోండి, ఆడియన్స్లో ఏమైంది ఆ ఇంట్లో ఏమైంది అనే ఒక ఆతృతని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఏమంటారు మాధవి గారు? సో మరి ఇల్లు తాపేద్దాం మన టైటిల్ని. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుంచి అనమాట, ఎం నరేష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, దొంగ బంగారం దొంగతనం చేయడానికి వచ్చాడు అట. ఇది టైటిలా లేకపోతే మీరు స్టేట్మెంట్ చెప్పారా లేకపోతే ఆ దొంగ దానికి వచ్చాడని మీరు ఫిక్స్ అయ్యారా నాకైతే అర్థం కాలేదు. బట్ ఇక్కడ దొంగ బంగారం దొంగతనం చేయడానికి వచ్చాడు కానీ అక్కడ ఏవి దొరకలేదు. ఓకే అది కదా ట్విస్ట్ సినిమాలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుంచి జయన్న దొంగ దొంగ బీరువా అట. అచ్చో మీరు బీరువాని తిట్టారా దొంగను పొగిడారా నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్ బ్యూటిఫుల్ టైటిల్ ఇది. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సులోచన గారు. నెక్స్ట్ గోలకాన్ దొడ్డి నుంచి అనమాట పాతింటి ఎల్లప్ప చిట్టి పేపర్ దొంగ అంటూ మెసేజ్ చేశారు. ఓహో చీటీ పేపర్ దొంగనా, ఓకే ఓకే. ఉన్న మొత్తం ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ వాడేశారు అనమాట మీరు ఒక బీర్వాన్ తప్పితే. ఏమంటారు రమేష్ బాబు గారు? అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచు నుంచి అనమాట, భలే దొంగ అని పంపించారు. రమాదేవి ఇసుకపల్లి నుంచి టక్కర దొంగ అంటున్నారు. అండ్ నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అనే టైటిల్ పంపించారు అనమాట. నెక్స్ట్ అతి తెలివి దొంగ అట దేవసేన తిరుపతి నుంచి అదృష్ట దొంగ అట, ఇది కరెక్ట్ ఏమో ఎందుకంటే ఇంట్లో సామాన్లన్నీ తీసుకెళ్లాడు కాబట్టి. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి నెక్స్ట్ లెవెల్ దొంగ లేదా అప్డేటెడ్ దొంగ అట. ఓహో జెన్జీకి తగ్గ టైటిల్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ డివి సుబ్బారావు గారు శ్రీదేవి దొంగ మజాక అంటూ పంపించారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు డబ్బులు బ్యాంకులో సామాన్లు నా దగ్గర అని చెప్పి పంపించారు అనమాట. మొత్తం రివీల్ చేస్తారండి మీరు స్టోరీని అంతా టైటిల్ చెప్పేశారు అంతే. ఓకే నెక్స్ట్ అశోక్ గన్నవరం నుంచి ఏంటి ఎంతే దొంగనా ఏమిటండి టైటిల్ అర్థం అయ్యి అవనట్టు అవనట్టు అవుతున్నట్టు ఏదోదోగా ఉంది అశోక్. ఎనీవేస్ దొంగ అయితే అర్థమైంది, ఆ ముందు పదం ఏంటో అర్థం కాలేదు నాకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే కోల నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి అనమాట, ఓకే నేను ఓనర్ స్మార్ట్ దొంగ గ్రేట్ అని పెడతాను. ఆహా స్మార్ట్ దొంగ, ఓకే ఓకే ఓకే ఓనర్ స్మార్ట్ దొంగ గ్రేటా. ఇక్కడ రివర్స్ ఏమో అని నాకు అనిపిస్తుంది, దొంగే స్మార్ట్ అండి. ఓకే సో మై నెక్స్ట్ మెసేజ్ దొంగ గారు జిందాబాద్, అయ్యయ్యో మా ఇంట్లో అన్నీ పోయాయి అట ఎర్రమెల్లి.

సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గోపి పాటిబండ్ల నుంచి. ఓకే, ఎందుకంటే ఓకే మోసగాళ్ళకి మోసగాడు, ఎందుకంటే దొంగని వాళ్ళు మోసం చేద్దాం అనుకుంటే దొంగే వాళ్ళు మోసం చేశారు కాబట్టి. ఆహా, చాలా బాగుంది నీతి టైటిల్. అండ్ నెక్స్ట్ సాయి శిరీష తిరుపతి బ్యాంక్ కాల్ నుంచి సూపర్ దొంగ అని పంపించారు. నెక్స్ట్ కిలాడి దొంగ అట కందికైపల్లి గ్రామం నుంచి శృతి పంపించారు. అండ్ నెక్స్ట్ బేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, సో ఈ ప్రశ్నకు సమాధానం తెలివి మీరిపోయింది దొంగ అట. నెక్స్ట్ మెసేజ్ మస్కా దొంగ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికైపల్లి గ్రామం నుంచి. చీటికి చీటి, దెబ్బకు దెబ్బ, బీరువా కాలి, ఆన్లైన్ సొమ్ము ఆఫ్లైన్ దొంగతనం అట. ట్విస్ట్ ఇచ్చేదిన దొంగల చీటి యుద్ధం. అయ్యా బాబాయ్, పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి ఎన్ని టైటిల్స్ వచ్చాయంటే వెరీ నైస్. అసలు మీరు ఏం ఆలోచించారు, మొత్తం స్టోరీని మైండ్లో పెట్టుకుని టక టక టక టైటిల్స్ తీశారు బయటికి. సూపర్ అండి మీరు అసలు. నెక్స్ట్ అరగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. దొంగల ముఠా దెబ్బకు మఠాషట. యాక్చువల్గా రాహుల్ ఇక్కడ ముఠా లేదు, ఓన్లీ దొంగే ఉన్నాడు. సో ఓన్లీ వన్ సింగిల్. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ రమేష్ దొంతి అనంతపురం. తలదన్నేవాడు ఉంటే వాణి తన్నేవాడు ఇంకొకడు ఉంటాడ్రా అంట. ఇంత టైటిల్ సినిమా చెప్పేసరికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోవాలండి. నెక్స్ట్ పెద్దాపురం శెట్టిసూరి బాబు గారు ఆ దొంగకి పేరు ఘరానా దొంగ అని పంపించారు. నెక్స్ట్ గద్దె మంకయ్య గారు సూపర్ మ్యాన్ అని పంపించారు. మీరు దొంగకి కితాబ్ ఇచ్చారనమాట, వెరీ నైస్. నెక్స్ట్ పారిపల్లి శ్రీ శాంక్ వెల్లుల్ల నుంచి గజ దొంగ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏది దొరికితే అది దోచుకునే దొంగ అంట పాలెం పోలే గారు ఆళ్ళకట్ట నంద్యాల జిల్లా నుంచి. ఓకే, తాడిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడు అని కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు. ఇంటికి సూపర్ దొంగ అని నేను టైటిల్ పెడతానండి అంటూ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి పంపించారనమాట. ఓకే, నెక్స్ట్ దొంగలే దొంగలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దు టూర్ కృష్ణ సంతోష్. ఓకే, ఇక్కడ ఒక దొంగే కదా, దొంగే దొంగ అని పెడదాం మనం. నెక్స్ట్ రాజోలి మండలం మాదిగుండు రాజేష్ ఫ్యామిలీ మెంబర్స్ దొంగలకే దొంగ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, నేను పెట్టే నేమ్ కత్తిలాంటి దొంగ అట కర్ణాటక కత్తిలాంటి దొంగ కతర్నాక్ ఓనర్స్. ఆహా, సుజాత శ్రీనివాసరావు గారు దొడదేవరపాడు నుంచి. సూపర్ అండి, మీరు ఇద్దరిని పొగిడారు ఎవరిని వదిలిపెట్టకుండా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, తెలివైన దొంగ అంటున్నారు కాజు నుంచి నందం జగదీశ్వరరావు గారు ఇంకా లక్ష్మి అనమాట. నెక్స్ట్ ముస్తాబాద్ నుంచి చిన్ని ఇంకా విమల దొంగతో పెట్టుకోకంట టైటిల్ పేరు. నెక్స్ట్ అప్పలరాజు గారు పెడను నుంచి హైటెక్ దొంగ. ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ ఆ దొంగ పెద్ద గరానా దొంగ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ దొరకని దొంగోడు అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. అండ్ ఇంకా నెక్స్ట్ మెసేజ్ అయితే వేముల పరశురాములు పద్మ రాజన్న నుంచి. ఓకే, మాకు స్టేషన్ రావట్లేదు అంటున్నారు. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వగ్గ శివయ్య ముంత పెద్దన్న మంచి దొంగ అని పంపించారు. అమ్మయ్యా, చివరిలో ప్రశాంతంగా ఉంది టైటిల్, వెరీ నైస్. మొత్తానికి దొంగను అలా చేసి ఇలా చేసి ఎలానో చేశారు చివరికి, వెరీ వెరీ నైస్, బ్యూటిఫుల్ టైటిల్స్ అందరివి కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి కూడా వెళ్ళిపోదాం. ఓకే, 3:18 అయిపోయింది ఆల్రెడీ మన స్టూడియోలో టైం. సో మ్యాటర్ ఏంటంటే, టేస్ట్ అట్లాస్ట్ 2026 అనేది ఒక కాంపిటీషన్ అనమాట. ఆ లిస్ట్లో టేస్ట్ అట్లాస్ట్ 2026 లిస్టులో బెస్ట్ అని చెప్పి, టిఫిన్లలోనే ఇది ఇక బెస్ట్ అని చెప్పి ఒక టిఫిన్కి బెస్ట్ టైటిల్ ఇచ్చారు. అది ఏ బ్రేక్ఫాస్ట్? ఓకే, ఇప్పుడు మనం ఇడ్లీలు దోశలు రకరకాల దోశలు పూరీలు ఇన్ని తింటాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఇన్నిట్లోకి ఇది బెస్ట్ ఇన్ టేస్ట్ అని చెప్పి ఒక టిఫిన్కి వచ్చేసిందన్నమాట టైటిల్. సో ఆ టిఫిన్ ఏంటి, టేస్ట్ అట్లాస్ట్ 2026 లిస్ట్లో టాప్గా పేరు తెచ్చుకున్న టిఫిన్ ఏమిటి, ఇది నా క్వశ్చన్. మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి పంపించేసేయండి. రైట్ నౌ కిష్కిందపురి సినిమా నుంచి ఈ లవ్లీ సాంగ్ ఎంజాయ్ లిసనింగ్.

ఇడ్లీ సాంబార్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మాధవి, మసాలా దోశ ఇడ్లీ పెసరెట్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పేడ నుంచి కూడా మసాలా దోశ. అండ్ రాజోలి మళ్ళీ వివస్ కాలనీ నుంచి మాదుకుండు రాజేష్, ఇడ్లీ ఇంకా దోశ ఇంకా ఉప్మా. ఓహో, చూస్తుంటే ఇన్ని టిఫిన్స్ వచ్చేసాయి, నేనైతే ఒక హోటల్ పెట్టేసుకోవచ్చేమో అని వచ్చేసాయి అనమాట. సో మరి నెక్స్ట్ ఆన్సర్ మనకి మహమ్మద్ ఇనాయతుల్లా పంపించారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. సో ఇంత అక్కడికి క్వశ్చన్కి, వీడేం దొంగరా బాబు అట. ఓకే, సో టైటిల్ బాగుంది, వెరైటీగా ఫనీగా. నెక్స్ట్ కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి ఈ టిఫిన్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి నుంచి. ఓకే, సో ఇడ్లీ దోశ అంటున్నారు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి లక్వరం నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవానీ రైట్ ఆన్సర్. పార్ష నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. ఓకే, నువ్వు ఇంకొకటి కూడా పంపావు కదా పార్ష, అదైతే కాదనుకుంటా, ఫస్ట్ అయితే రైట్. ఓకే, అరగిద్ద నుంచి అనమాట వేదశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టిఫిన్ నేమ్ ఇడ్లీ అంటున్నారు. ఓహో, ఓకే. నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కనకారావు గారు పెడ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వాళ్ళు ఏ టిఫిన్కైనా, వాళ్ళు ఏ టిఫిన్కై అవార్డు ఇచ్చినా సరే నేను మాత్రం ఉప్మాకేనా ఓటేస్తా అంటారు వివి రెడ్డి గారు. సరిపోయింది, వెరీ నైస్. నెక్స్ట్ కర్నూలు జిల్లా కోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. బటర్ గార్లిక్ నాన్ అమృత్సరి కుల్చాట. ఇయ్యా బాబోయ్, ఆహా. ఓకే, నెక్స్ట్ ఇది నాకెందుకో ఇది మీ టేస్ట్ అనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిలుక అనసూయ నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బడా సంభార్ అంటున్నారు అనమాట మురహరి గారు. ఓకే, నెక్స్ట్ ఆర్ శృతి కందికాయపల్లి నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ కమతం వెంకట లక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి. ఓకే, సో ఏమిటో పంపించారు, మరి నాకైతే అర్థం కాలేదు మీ ఆన్సర్. నెక్స్ట్ పూజ ధనంజయ, ఓకే, పెద్దమ్మ గుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి కూడా రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత అక్కడ క్వశ్చన్కి మంచి దొంగ అని పంపారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పొంగలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి అనమాట కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ గనుగులు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మీరు పంపించింది కాదండి. అండ్ నెక్స్ట్ మువ్వ మండలం కాజ నుంచి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి ఊతప్పం అంటున్నారు. ఊతప్పం కూడా కాదు. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. ఓకే, సో ఇది కూడా రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి అనమాట రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఇడ్లీ సాంబార్ చట్నీ ఆర్డర్ ఇస్తారు చూసారా హోటల్లో, అలా చెప్పారు. అండ్ నెక్స్ట్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పూరి మైసూర్ బజ్జీ. ఓకే, వన్ ప్లేట్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రఘుబీర్ సింగ్ సిగ్నాబా ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో మరి ఇంతకీ నేను అడిగింది ఏంటంటే టేస్ట్ అట్ లాస్ట్ 2026లో బెస్ట్ ఇన్ టేస్ట్గా పేరు తెచ్చుకున్న టిఫిన్ ఏంటి, మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఎంజాయ్ లిజనింగ్.

సినిమా నుంచి నీరజ్ శ్రీధర్ దివ్య పన్న సాంగ్ అయితే విన్నారు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ రామజోగే శాస్త్రి గారి లిరిక్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత 3:26 క్రాస్ అయిపోయి 27 PM కూడా అయిపోయింది. సో మరి మనము నా సందర్శించిన గేమ్ షోలో అండ్ దిస్ ఈస్ ఆర్ జస్ట్ శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి అయితే ఫస్ట్ ఆన్సర్ అనుకున్నాను, బట్ ఇదైతే ఇంత క్వశ్చన్ ఆన్సర్ అనమాట. వణుకూరు నుంచి పంపించారు ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి. దొంగలకే దొంగ అని పంపించారు ఇంత దానికి టైటిల్. ఓకే నెక్స్ట్ మోసగాళ్లకు మోసగాడు ఆ దొంగ అంటున్నారు మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే సో మరి ఇప్పుడు అడిగిన నేను టేస్ట్ అట్లాస్ 2026 లిస్ట్లో టాప్ బెస్ట్ ఇన్ టేస్ట్గా తెచ్చుకున్న పేరు తెచ్చుకున్న టిఫిన్ ఏది అని చెప్పేసి లతా కుమారి

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి నెక్స్ట్ మనకి మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెద్దాపురం సెట్టిసూరి బాబు గారు ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అరగిద్ద విలేజ్ నుంచి ఇంతకటి క్వశ్చన్కి ఇంకా అది వదలలేదా అండి, ఫ్లాష్ మ్యాన్ దొంగట. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఓకే నో నో నో ఈ ఆన్సర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడ్డం అంకయ్య గారు ఓకే నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మాధవి పోహా అంటున్నారు, పోహా కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఓకే సో ఓకే ఓకే నేను తప్పకుండా నేను ట్రై చేస్తానండి, మరి స్టేషన్ ఎందుకు రావట్లేదు అనేది. ఓకే నెక్స్ట్ నాసిక వేణు దేశాయిపేట నుంచి ఇడ్లీ వడ మైసూర్ బొండా ఓకే నెక్స్ట్ పంపించారు. నెక్స్ట్ ఆయుష్ శృతి గారు అండ్ మురళి గారు మెసేజ్, హలో మురళి గారు. అండ్ నెక్స్ట్ పురుషోత్తం ఎస్ఎస్ కొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి అనమాట. ఓకే సో రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జీడిపప్పు ఉప్మా అండ్ హలీం టూ అంటూ కుర్నూతల సునీల్ పంపించారు. ఓకే సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే మసాలా దోశ అనమాట. అఫ్కోర్స్ ఆ లిస్ట్లో చోలే భటూరే ఇంకా పరాఠా ఇవి కూడా ఉన్నాయి, బట్ మన వైపు నుంచి మసాలా దోశ. ఓకే సో ఇదనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, అయితే అచ్చం మనలాంటి ఫింగర్ ప్రింట్స్ని పోలి ఉండే ఒక యానిమల్ ఉంది, అది ఏ యానిమల్? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే అచ్చం మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, దానికి ఆల్మోస్ట్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారట, ఆ రేంజ్లో ఉంటాయన్నమాట, అది ఏ యానిమల్? మీకు తెలిస్తే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసేయండి 8662488114 ఈ నెంబర్కి. ఓకే రైట్ నౌ మీ అందరి కోసం రాజకుమారుడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, ఎంజాయ్ లిజనింగ్.

స్టూడియో టైం. సో మరి మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. మరి నేను అడిగిన క్వశ్చన్, అచ్చ మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉండే యానిమల్ ఏంటి అని అడిగాను కదా. సో మరి నాకైతే ఎం నరేష్ పంపించారు మూసాపేట నుంచి, నెమలి అని చెప్పేసి. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే బెంగాల్ టైగర్ అంటున్నారు, ఎవరు కున్ను తెలు సునీల్. అండ్ నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్రావు కాలనీ చప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. కాళే శ్రీనివాసరావు గారు కోదా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే వివి రెడ్డి గారు, ఎఫ్ఎం రాని వాళ్ళకి యాప్ని డిలీట్ చేసి మళ్ళా ఇన్స్టాల్ చేయమని చెప్పండి అంటున్నారు. ఓకే ఈ ట్రిప్ ట్రై చేయండి ఎవరైనా రాని వాళ్ళు, ఓకేనా. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే నాసిక వేణు దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. టూ ఆన్సర్స్లో ఒకటి రైట్ అండి. భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. మాధవి భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోల్లకాందొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి చింపాంజీ అంటున్నారు. అండ్ నెక్స్ట్ అరగిద్ద విలేజ్ వేదశ్రీ అయితే ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ. ఎం కొండారెడ్డి గారు సిద్ధవర వటం మండలం కడప జిల్లా నుంచి మాత్రం చింపాంజీ అని పంపించారు. అండ్ నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ తోటి పిఎస్ రంగారావు గారు వేస్తాంబరం చెన్నై నుంచి పంపించారు. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి అనమాట ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ విత్ ఆల్ డీటెయిల్స్ వెరీ నైస్, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ హంపాపురం నుంచి అనమాట చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామం నుంచి సుంకన్న పండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. కనుగులూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రమాదేవి ఇసుకపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గడ్డ మంకయ్య గారు మంకీ అంటున్నారు, అచ్చం మనలా అన్నారని మీరు మంకీ అనుకున్నారా, అచ్చో. నెక్స్ట్ కాజు గ్రామం నుంచి నందన్ జగదీశ్వరరావు గారు లక్ష్మి చింపాంజీ అంటున్నారు. అండ్ నెక్స్ట్ పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పురుషోత్తం ఎస్ఎస్ కొండ నుంచి. అండ్ ఆల్సో రఘుబీర్ సింగ్ సుగ్నాబాయ్ ఏలూరు నుంచి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ గోపి పాటిమండల నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఓకే రైట్ ఆన్సర్స్ పంపించారు అందరూ. బట్ భీమునిపాడు నుంచి కమిత వెంకటలక్ష్మిరెడ్డి గారు మాత్రం చింపాంజీలు గొరిలా అని పంపించారు. ఓకే నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రేమ్ వడియంపేట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి చింపాంజీ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఓకే సో మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శృతి గారు, మా మూసాపేటలో వర్షం పడుతుంది, ఆహా ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. ఓకే నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కాదర్ వీరేష్ రాజోలు మండలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ పూజార్ ధనంజయ్ గారు కూడా రైట్ ఆన్సర్. ఓకే చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, బట్ ఇంకొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అచ్చ మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉండే యానిమల్ ఏమై ఉండొచ్చు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ సైతం కన్ఫ్యూజ్ అయ్యే ఆ యానిమల్ ఏది మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. రైట్ నౌ మీ అందరి కోసం ఎంసీఏ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిజనింగ్.

0: மணிசங்கர் வரப்பிரசாத் சினிமா நினச்சி நகாஷ் அசீஸ் அண்ட் விஷால் தத்லானி பண்ணலாம் லவ்லி சங்கத்தை வினை சாரும் சுமார் 357 கிராஸ் அப்பை 21 செகண்ட்ஸ் அப்பேந்தி மன சந்தடே சந்தடி ஷோ டைம் சுமார் நேன் அடிக்கின க்வெஸ்சன்கி நெக்ஸ்ட் மெசேஜ் மனக்கு நிஜமாபாத் ஜில்லா உம்மட நினச்சி மம்மு ஜெயனுதீன் இங்க ஸ்னேகா பானு ஜெயனுதீன் பம்பிச்சாரு ரைட் ஆன்சர் எக்ஸாக்ட்கா அண்ட் நெக்ஸ்ட் மூசாபேட் மெஹபூப் நகர் ஜில்லா நினச்சி எம் நரேஷ் அண்ட் ஃபேமிலி மெம்பர்ஸ் பம்பிச்சாரு ரைட் ஆன்சர் நெக்ஸ்ட் ஜெயம் பாஷா ஃபேமிலி கர்னூல் நினச்சி ரைட் ஆன்சர் அண்ட் நெக்ஸ்ட் மெசேஜ் அயிதே ஹம்பாபுரம் நினச்சி చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు అండ్ ఓకే నందన్ జగదీశ్వరరావు గారు ఇంకా లక్ష్మి కాజ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సో మరి అందరూ కూడా లవ్లీ లవ్లీగా పంపించారన్నమాట రైట్ ఆన్సర్ ఇంతకి ఆన్సర్ ఏంటంటే కోలా ఓకే సో మరి ఆస్ట్రేలియన్ యానిమల్ అనమాట ఇది సో మరి ఈ యానిమల్కి అచ్చ మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అది ఓకే సో మరి ఇది ఇవాళ సండే సండే మళ్ళీ ఎగ్జాక్ట్గా మనం 4:30 వివిధ ప్రోగ్రామ్లో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి లైఫ్ ఇస్ ఏ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3 చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు ఇక్కడ రేడియో కూడా లేదు ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి
2: ఈ మాత్రానికే బాధెందుకు ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి
0: యాప్ లో రేడియోనా అయితే ఓకే వివిధ భారతి ఉంటుందిగా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి అంతే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు
0: హై అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జు శృతి. మన స్టూడియోలో టైం 4:32 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్నాం వివిధ ప్రోగ్రాంలో. సో మరి ఈ రోజు వివిధలో స్పెషల్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ అనమాట. సో మరి చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. సో ఫస్ట్ చక్రం సినిమా నుంచి చక్రి గారి పాట మీకోసం అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

ஜுபின் கார்க் அண்ட் கௌசல்யா பாடின லவ்லி சாங் இது வினய் சார் மஸ்கா சினிமா நின்றி కందికొండ గారి లిరిక్ అన్నమాట ఇది. సో మరి ఇవాళ వివిధాలు చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ అయితే వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తున్నాను నేనింతే సినిమా నుంచి. సో మరి రఘు కుంచే పాడిన పాట అనమాట, రామజోగ్య శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: ఈ పాట వింటే నాకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలని అనిపించట్లేదు, బట్ నా టైం అయితే వచ్చేసింది అనమాట. సో మరి అజయ్ చేతన్ వెనిల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారు. సో మరి నేను టాటా బై బై చెప్పేసిన, మళ్ళీ మనం అతి త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ అజయ్ శృతి సైనింగ్ ఆఫ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో అండ్ వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరు కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువు అయ్యాయి. అందుకే పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. వివాహ బంధం తెగతెంపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిల్స్ చెప్తారు. అవేంటంటే ఇప్పుడు చేతన్ మీతో చెప్తాడు వెన్నెల ప్రోగ్రాంలు. ఇవి మీరు ఒక్కసారి విని కాస్త అర్థం చేసుకున్నట్టయితే ఇవి మీ వివాహ సంబంధమే కాదు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్లో కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకొని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం

కుటుంబ బాధ్యతలు మీద పట్టడంతో ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. ఒక్కసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధిపత్యం. కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే. కాని కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పై చేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్త, భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూడాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వారి మనసులో ఏముందో అర్థం చేసుకొని ప్రవర్తించాలి. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. గౌరవం ఉండాలి. కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములు ఇద్దరూ ఎదుటి వారిని గౌరవించాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు చేతన్ చెప్పే టిప్స్ కొన్ని మీరు పాటించాల్సిందే. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తలిద్దరూ కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది, కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంది. అసలు ఇంతకు వారిద్దరూ ఏం పాటించాలి, ఎలా ఉండాలనే విషయాలు గుర్తించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. ఫోన్ పక్కన పెట్టండి. ఎస్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్కి తెగ అడిక్ట్ అయిపోతారు. ఎంతలా తినడమైనా పక్కన పెడతారేమో కానీ ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే ఈ అలవాటు రిలేషన్షిప్స్కి మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ని పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ విషయం అయితేనే ఫోన్ అటెండ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటూ ఏముంటుందో అని పక్కవారిని వదిలేసి ఆ ఫోన్లో ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయినట్టే. లైఫ్ పార్ట్నర్ ఎదురుక అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీ పార్ట్నర్తో గడిపే సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. ఒకప్పుడు పార్ట్నర్కి ఫోన్లో మెసేజెస్ చేసి కాల్ చేసి వీడియో కాల్స్లో అన్నీ చూసుకుంటారు. కానీ అదే పార్ట్నర్ ఇప్పుడు మీతో ఉంటే మళ్ళీ మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు? సో కీప్ ద ఫోన్ అవుట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మీ పార్ట్నర్తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి, వారితో డేట్కి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోండి, సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి, గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోండి. హ్యావ్ సమ్ అడ్వెంచర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు షికార్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరు అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మీ సొంతం అవుతాయి. తెలియని ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడంలో మీరు పర్సనల్ టైంని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారుగా. చాలా వరకు సర్ప్రైజెస్ అంటే ఇష్టపడతారు. ఇది మన స్నేహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది లవర్స్ కపుల్స్ మధ్యలో బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే తమ స్నేహితులు తమ కోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటివారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చి పుచ్చుకోండి. మెచ్చుకోవడం మర్చిపోవద్దు సుమా అంటారు. ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అదే ఏదైనా మంచి పని చేస్తే మాత్రం మెచ్చుకోరు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసేందుకు అప్పటి వరకు భార్య పడిన కష్టాన్ని మొత్తం మర్చిపోతుంది.

0: జరుగుతుంది. ఇదే భర్త విషయంలోనూ ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి సమయం గడపండి, మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి, ఆ సమయంలో ఆనందంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది. Well, dear friends, with this wonderful information about how to spice up your life, this is Chetan signing off. I'll get back to you with more such useful information in our next segment. Till then, bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ആകാശവാണി. మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి 101.7 మెగాహెర్జ్పై అనంతపురం కేంద్ర ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు సమయం 5:00.

0: ലേപാക്ഷി. ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
3: Kia, movement that inspires.
0: కార్యక్రమంలో ముందుగా బొబ్బిలి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన

పాట వినండి. జాలాది సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోసం వినండి బొబ్బిలి సింహం చిత్రం నుంచి ఈ పాట.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో.

0: ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: Sikindrabad, Buridigadda, Aryanagar Samaj Nunchi, Kortuna Sotalu, కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గుండయ్య, ముత్తమ్మ, నిర్మలా, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వీరంత కోరుతున్న పాట మంచి మనస్సులు చిత్రంలో ఘంటసాల పాడింది. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి విజయకృష్ణమూర్తి సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ప్రేమజీవులు చిత్రం కోసం. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోధ్, అజయ్ లోధ్, ఆదిత్య లోధ్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోధ్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
2: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: Bangaru Sankallu Chitram Kosam Ghantasala Padina డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం వినండి. సంగీతం పూర్ణచంద్రరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, కె మధుసూదన్ రెడ్డి, దాసరి రాజేశ్వర్, అబ్దుల్ బాబా అంజానా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: Pachchani Kapuram, Chitram Nunchi. కేజే యేసుదాస్, ఎస్ జానకి పాడిన పాట వినండి. వేటూరి సుందరరామూర్తి గీతానికి సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమణి, నవీన్ కుమార్, రవికుమార్, భారతి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు.

0: హాయ్ హలో, అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ 2255333 అనంతపురం ఎస్టీడ్ కోడ్ 0854. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఎవరో శ్రోత లైన్లో ఉన్నారో పలకరిద్దాం. హలో, బాగున్నావమ్మా. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? కుమ్మేత నుండి లక్ష్మి గారు. బాగున్నారా? ఏం విశేషాలు?
1: ఏం లేదు సార్, చాలా రోజులే కాలు కాల్చిందని.
0: కాలు కాల్చింది, సంతోషంగా ఉన్నారా?
1: పంజరం ఉందా సార్?
0: పంజరమా? పంజరంలో చిలకలను బంధిస్తారు తెలుసా మీకు?
1: అవును సార్, అందుకే ఆ సినిమా అంటే ఇష్టం.
0: అందుకంటే ఇష్టమా? పంజరంలో ఏ పాట కావాలి మీకు?
1: ఎగిరిపోయి ఓ రామ చిలక అది కాదు సార్?
0: ఓహో, పంజరంలో బంధిస్తే ఎగిరిపోమని చెప్తున్నారు మీరు?
1: తప్పించుకొని పోతేనే కదా బయట పడే.

0: లేదు, దాంట్లోనే ఉంటే అయిపోయి కదా మన పని.
1: అవునా, కుమ్మేత నర్సాపురం పక్క పక్కనే కదా ఊర్లు అవి,
0: అవును సార్.
1: జంట నగరాలు మాదిరిగా హైదరాబాద్ సికింద్రాబాద్
0: అవును సార్, దగ్గర దగ్గర ఉన్నాయి.
1: చూశానులేండి, మీ ఊరికి వచ్చాం మేము, కుమ్మేతకు వచ్చాం, నర్సాపురంకి వచ్చాం.
0: అవును సార్.
1: సరేనమ్మా, పంజరం నుంచి చిలకని ఎగిరిద్దామా మరి.
0: సార్
1: నమస్తే అమ్మా, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
1: మంచిదమ్మా.

రైతన్నలకు శ్రోతలకు ఒక ప్రకటన ఏమంటే, ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే

0: సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త మరియు వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 30వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 29689990 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టేట్ కోడ్ 08554 గుర్తుంచుకోండి. ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి 7:15 హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త మరియు వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు విచ్చేస్తున్నారు. మరి రైతు సోదరులు వ్యవసాయం చేసేటప్పుడు చాలా పరికరాలే ఉపయోగిస్తారు. మరి ఆ రైతులకు ఉపయోగపడే యంత్రాలు ఏమి, పనిముట్లు ఎలాంటివి, మరి ప్రస్తుతం డ్రోన్లు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్న దానిపైన మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మా ఫోన్ నంబర్ వచ్చి 22555333, మరో నంబర్ 29689990 అనంతపురం ఎస్టేట్ కోడ్ 08554. మరి ఇది ప్రకటన, ఎవరో శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే, విని వినిపించి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: ఒడియంపేట సార్, బుక్కరాయ సముద్ర మండలం ఒడియంపేట.
0: బుక్కరాయ సముద్ర మండలం ఒడియంపేట నుంచి ఎవరు మాట్లాడుతున్నారు?
1: రామనగర్ కాలనీ సార్ మాది.
0: మీ పేరండి?
1: నాగరంగయ్య సార్, మద్దిలేటి. మద్దిలేటి నాగరంగయ్య.
0: మద్దిలేటి నాగరంగయ్య గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు బాగుంటారా? చాలా సార్, మీతో మాట్లాడగా
0: సంతోషము. ఏ పాట వినిపించమంటారు మరి?
1: అడిగి రావడం లేదండి సార్.
0: అడవి రాముడా? ఏ పాట కావాలి అడవి రాముడి నుంచి?
1: కోకిలమ్మ పెళ్ళికి అనే పాట.
0: కోకిలమ్మ పెళ్ళికి కోనంత అదేనా?
1: అదే సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: మగ్గం వేస్తాం సార్.
0: మగ్గం ఎక్కడ, అక్కడేనా?
1: ఇంట్లోనే.
0: ఇంట్లోనేనా? ఎట్లా, బాగానే ఉందా మీ పని?
1: పర్వాలేదు.
0: అవునా? సరేనండి, పాట వస్తుంది వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.

0: శ్రోతలు వింటున్నారు విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినగలగటం మా ఫోన్ నంబర్ 2255333, అనంతపురం ఈస్టెడ్ కోడ్ 0854. ఆకాశవాణి దేఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఆకాశవాణి కార్యక్రమాలు ఇప్పుడు యాప్ ద్వారా కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మా యాప్ పేరు వచ్చి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి. అందరూ స్మార్ట్ ఫోన్లు అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతూ ఉన్నారు. అందులో ప్లేస్టోర్ ఉంటుంది, అందులోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే లైవ్ రేడియోకి వెళితే అక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గర అనంతపురం స్టేషన్ కనిపిస్తుంది. లైవ్ రేడియో కాబట్టి మీరు ఎప్పుడైతే వినాలనుకుంటున్నారో అప్పుడు కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. మరి ఇదంతా మీరు వినాలంటే, అంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని వినాలంటే మీకు ఇయర్ ఫోన్స్ లేకుండా వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెట్ సౌకర్యం కంపల్సరీ కలిగి ఉండాలి. ఈ యాప్ ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆకాశవాణి అనంతపురం కేంద్రం కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ఇంకా ఇప్పటికీ కీప్యాడ్ మొబైల్స్ వాడుతూ ఉంటే అందులో 101.7 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటే కార్యక్రమం వినడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరో శ్రోత లైన్లో ఉన్నారో పలకరిద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే, విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: అనంతపూర్ నుంచి సార్, జబ్బార్.
0: అనంతపూర్ నుంచి జబ్బార్ గారు, బాగున్నారా?
1: ఆది టాపిస్ కా నుంచి జబ్బార్ సార్.
0: బాగున్నారా జబ్బార్ గారు?
1: బాగున్నారు సార్. మీరంతా బాగున్నారు సార్?
0: అందరం బాగున్నాము. ఏ పాట కావాలి మీకు
1: సార్? మంచి రోజులు వచ్చాయి సార్.
0: మంచి రోజులు వచ్చినాయంటారా?
1: వచ్చినాయి సార్.
0: రావాలని కోరుకుందాం మరి.
1: కానీ సార్, ఆ బాబా నదే కోరుదాము.
0: మంచి రోజులు వచ్చాయి.
1: అవును సార. నీళ్లతో నీరన్నది నన్ను తాకరాదని, పగటితో రేడినది నన్ను తాకరాదని, నీవు నన్ను తాకరాదని, గడ్డి పదక అన్నది నేడు భక్తనే తాకరాదని ఓ భార్య అన్నది. అది పాట సార్.
0: మీదేం పాట అంత పాడేశారు కానీ
1: సార్,
0: జనాలకి వినేక అవకాశం లేకుండా చేస్తారే మీరు.
1: ఏమో సార్, చూద్దాం దేవుడు ఉన్నాడు.
0: మంచి రోజులు వచ్చాయేమో ఉంది కానీ ఇక్కడ దీంట్లో ఏదో పండుగ ఆశయాన పండుగ అనే పాట మాత్రం ఒకటే ఉంది.
1: నేలతో నీడన్నది అని ఉంటుంది సార్.

0: ఆ పాట లేదు.
1: లేదా సార్?
0: ఇంకా ఏమన్నా ఆప్షన్ ఉంటే తొందరగా అడగండి.
1: సార్ పౌర్ణమి సార్.
0: పౌర్ణమే?
1: అవును సార్.
0: ఏం పాత నుంచి వెంటనే కొత్తకు వచ్చేసారు మధ్యలోకి?
1: వచ్చినాం సార్.
0: అప్డేట్ అయినారా?
1: ఏ ఒక రోజు అని చేద్దాం, అన్ని పాత పాటే సార్. ఎప్పటికోసమే
0: అప్డేట్ అయితేనే బాగుంటుంది జీవితం కూడా.
1: అవును సార్, ఆనందంగా ఉంటుంది సార్, మనశ్శాంతి ఉంటుంది.
0: మరి పౌర్ణమి నుంచి ఏమనిపించమంటారు?
1: ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చే నీ మనసు.
0: సర్లేండి, పాడొద్దండి, వినిపిస్తాను నేను పాట. ఓకేనా? సంతోషం, నమస్తే.

0: రేకులకుంట, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త మరియు వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్ రావు గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 30వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడీ కోడ్ 0854. గుర్తుంచుకోండి, ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా హలో అనంతరైతు అన్న కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త మరియు వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్ రావు గారు విచ్చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడే అంటే వ్యవసాయంలో యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు, తదితర యంత్ర పరికరాల గురించి వారు మీకు తెలియజేస్తారు. మీకేమైనా సందేహాలు ఉంటే ఈ గురువారం అంటే 30వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇది ప్రకటన. మరి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు యంత్రాలతోనే వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరో శ్రోతలు ఉన్నారు, లైన్లో పలకరిద్దాం.
1: హలో,
0: నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, శుభసాయంకాలం.
0: శుభ సాయంత్రం, చెప్పండి, ఎవరండి?
1: సార్, మీరు ఒక చిన్న సలహా అనుకోండి, సూచన అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏవైనా అనుకోండి సార్, ఒకటి మాట చెప్తాను.
0: మీరు పేరు చెప్తే బాగుంటుంది నాకు కూడా.
1: అనంతపురం, మీరు డిమార్ట్ బ్యాక్ సైడ్ నుంచి అన్నద్దు అన్నారు కదా సార్,
0: రాజనగర్ నుంచి రాధా గారు.
1: థ్యాంక్ యూ సార్.
0: బాగున్నారా మీ కృష్ణుడు?
1: బాగున్నాను సార్. మన మీరే అనుకుని నేను సాయి ప్రసాద్ సార్ ఎవరో వచ్చారా, మీ వాయిస్ లాగే అనిపించింది సార్తో మాట్లాడితే. మొన్న మాట్లాడారు సార్ మీతో అంటే ఓకే ఓకే అన్నారు.
0: పర్వాలేదులేండి, దానికేముంది. ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ విశేషాలు, ఏం పాట వినిపించమంటారు?
1: పాట అయితే అమ్మ పాట ఏదైనా వినిపించండి సార్, చెప్తాను. కానీ సార్ ఇప్పుడు అరగంట ఇస్తారు సార్ సాయంత్రం టైము, ఈవినింగ్ విను వినిపించు కానీ ఏదైనా ప్రోగ్రామ్, హలో బాగున్నారా కానీ ఇంకోటి కానీ.
0: అవునవును.
1: కానీ అరగంటలో అడ్వర్టైజ్మెంట్ సరిపోతాయి సార్, 15 నిమిషాలు.
0: అవును.
1: ఆ రైతన్నది ప్రోగ్రామ్ చెప్పాల్సింది, చెప్పకూడదని కాదు సార్, కానీ ప్రోగ్రామ్ పెంచండి సార్, 6 వరకు పెంచండి సార్.
0: అంటే టైమింగ్ పెంచాలంటారు మీరు?
1: మార్నింగ్ టైంలో సాటర్డే సండే హలో అభిలాష వేస్తారు, 1 అవర్ వేస్తారు కదా సార్, 8:30 నుంచి 9:30 దాకా వేస్తారు. ఇప్పుడు ఒకసారి కాకుండా ఒకసారి మనకు లైన్ కలుస్తుంది సార్. ఇప్పుడు ఈ కొంచెం టైంలోనే లైన్ కలకపోతే డిసప్పాయింట్ అయిపోతాం సార్.
0: అంటే టైం పెంచాలని మీరు చెప్తా ఉన్నారు?
1: అదే సార్.
0: ఓకేనండి,
1: నేను అనుకుంటున్నాను సార్.
0: అదే ఒపీనియన్. అది
1: అదే సార్,
0: మీ ఒపీనియన్ చెప్పారు. మీ ఒపీనియన్ మేము ప్రోగ్రామ్ హెడ్ గారికి తెలియజేస్తాము.
1: అరగంట అంటే అయిపోతుంది సార్, తొందరగా అయిపోతుంది. ఇప్పుడప్పుడే ఆరైతుంది సార్, ఇదే లాస్ట్ కాల్ ఏమో అనుకుంటాను నేనైనా.
0: లాస్ట్ కాల్ ఇది.
1: అదే సార్.
0: ఓకేనండి, మీ సూచన పరిగణలోకి తీసుకుందాము. నేను మేడం గారికి తెలియజేస్తాను, మీ పాట చెప్తే వినిపిస్తాను మరి తొందరగా.
1: సార్ అదే అమ్మ అన్నది ఒక్కమ్మని మాట వినిపిస్తాను సార్, లేదంటే అమ్మ ప్రేమకు మారు పేరు.
0: సినిమా పేరు చెప్పాలి నాకు.
1: సినిమా పేరు గుర్తులేదు సార్.
0: ఎందుకంటే నేను
1: ఫోన్లండి. ఇంకోటి పాపం పసివాడు సినిమాలో.
0: పాపం పసివాడా?
1: అమ్మ చూడాలి ఉంది
0: పాపం పసివాడులో. అదేలేండి, అమ్మ చూడాలి, నిన్ను నాన్నను చూడాలి, అదేనా?
1: అమ్మ అనే పదంలోనే ఆత్మీయతంతో ఉంది సార్.
0: అవునవునవును, ఉంది. పసి హృదయాలు, పాపం పసివాడు. పాపం పసివాడు ఏడో దాక్కొని ఆడుకుంటున్నాడే.
1: అయితే వద్దులేండి సార్, దేవుడి పాట ఏదైనా వినిపించండి మంచిది.
0: సినిమా పేరు చెప్పమన్నాను కదండి, సినిమా పేరు చెప్తేనే నేను వెళ్ళిపోయా. పాపం పసివాడు ఉందిలేండి. సరే, అమ్మ చూడాలని పాట వస్తూ ఉంది, వినండి. కాల్ చేసినందుకు మీకు నమస్తే, ధన్యవాదాలు.
1: చాలా ధన్యవాదాలు సార్, మీకు కూడా.
0: మంచిదండి, నమస్తే.

రైతన్నలకు శ్రోతలకు మరోసారి తెలియజేస్తున్నాం. ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం

ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rain today. In Jammu and Kashmir, a landslide blocked the Jammu-Srinagar National Highway in Udhampur district. Traffic has been partially restored, allowing a fresh batch of 3,823 Amarnath pilgrims to cross. In Doda district, the main bridge was temporarily closed for safety inspection after suspected cracks were noticed. In Assam, the flood situation has improved as waters have receded in most affected areas. Over 37,000 people remain in 109 relief camps. IMD has also forecast heavy to very heavy rainfall over Delhi, Chandigarh, Haryana, Himachal Pradesh, Punjab, Uttar Pradesh, Uttarakhand and Vidarbh till tomorrow. Two-time Olympian Sajan Prakash qualified for the men's 200-meter butterfly final after finishing as the sixth fastest swimmer overall in the heats at the Commonwealth Games in Glasgow today. Prakash finished second behind Scotland's Duncan Scott. Sajan Prakash will now compete in 8-men final slated later tonight. ISSF Shooting World Cup, India's Isha Singh grabbed the gold in the women's 25-meter pistol event in Hangzhou, China today. She upstaged Olympic medalist Manu Bhakkar, who took the bronze to complete a double podium finish for India. Home Minister Amit Shah and Commerce and Industry Minister Piyush Goyal have congratulated Indian shooters Isha Singh and Manu Bhakkar on their impressive performances. Benchmark domestic equity indices rebounded today and closed 1% higher. The Sensex climbed 776 points to close at 76,836, while Nifty rose 229 points to settle at 23,996. And global crude oil prices plunged around 7% today after US and Iran paused military strikes over the weekend. International benchmark Brent crude was trading 7.9% down at $89.11 per barrel in intraday trade. And that is the end of this news bulletin.
1: రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి కొలువుదీరిన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలో ఈరోజు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది అంతటా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంట సాగు చేయాలనే దానిపై రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంటల బీమా కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. ఇక రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను ముఖ్యమంత్రి అధికారుల వద్ద ప్రస్తావించారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం

0: చాలా ఆవేదన కలిగించిందన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకోమెట్రిక్ టెస్టులు చేయించాలని విద్యాశాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చంద్రబాబు నాయుడుకు వివరించారు. మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా నుండి ఈ యాత్ర మొదలవుతుంది. అడవివరం, హనుమంతువాక, కైలాసగిరి రోడ్, అప్పుగర్, ఎంవీపీ కాలనీ, హెచ్పీ కాలనీ, మురళీనగర్, ఎన్ఈడి, గోపాలపట్నం మీదుగా 32 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందులో భాగంగా 600 తాత్కాలిక మరుగుదొడ్లు, 85 వాటర్ ట్యాంకులు మార్గంలో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ ప్రదక్షిణ మార్గంలో 28 సేవా కేంద్రాలు, 7 కంట్రోల్ రూమ్స్తో పాటు ఒక జిల్లా స్థాయి కేంద్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్వ్రత బాగ్చి వెల్లడిస్తూ,
1: ఈసారి 5 లక్షల నుండి 10 లక్షల మంది వరకు భక్తులు రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోలీస్ తరపున 2,500 మంది డిప్లాయ్ చేస్తున్నాం. 32 కిలోమీటర్ ప్రదక్షిణ జరుగుతుంది. నో ఫ్లయింగ్ జోన్ తప్ప మిగతా మొత్తం జోన్ డ్రోన్ ద్వారా నిఘా పెట్టున్నాం. అదే మాదిరిగా నైట్ విజన్ డివైస్ కూడిన సీసీటీవీ పెట్టేసి మొత్తం రూట్ మానిటర్ చేస్తాం. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటిన్యూస్ గా మానిటరింగ్ జరుగుతుంది.
0: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశీలకులు భీదరావు చంద్ర, దామచర్ల సత్యాలతో కలిసి ఆయన ఈరోజు విజయనగరం జిల్లా గజపతి నగరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సదుపాయాలతో భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కోసం దేశమే కాకుండా ప్రపంచమే ఎదురు చూస్తోందన్నారు. వెనుకబడిన ప్రాంతంగా పేరు కలిగిన ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేస్తున్నారని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు విశాఖలో గూగుల్ వంటి సంస్థలు, వివిధ పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ అభిషక్త్ కిషోర్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ప్రత్యేక ఇతివృత్తంతో 6 రోజుల పాటు విస్తృత స్థాయి ప్రజా సంప్రదింపుల ప్రచారాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో కౌంట్డౌన్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 31న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యా ప్రమాణాలపై ఆయన ఆరా తీశారు. ముందుగా 10వ తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషిస్తూ, విద్యార్థులకు 10వ తరగతి ఎంతో ముఖ్యమని, మంచి మార్కులతో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. వీటిని ఉపయోగించుకుని విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సామాన్య ప్రజలకు స్వాంతన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా ఆ శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ 52 రూపాయలకు, గ్రేడ్ 1 పచ్చిబియ్యం 50 రూపాయలకు, రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సామాన్యుడిపై ధరల భారం పడకుండా ప్రభుత్వం తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవ అభినందనీయమన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉరుములతో

0: ఉడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చని, అలాగే వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొన్ని చోట్ల ఏర్పడే అవకాశం ఉందని ఆయన వివరిస్తూ,
1: ఏర్పడిన తీవ్ర వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ కేంద్రీకృతమై ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో 2 కోట్ల 12 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి కొలువు తీరిన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇదిగో కోడలు పిల్ల.
3: ఏంటత్తయ్యా,
2: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా.
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా చాలా అండత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచ
6: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే ద్రౌపది కళ్యాణం ఆదిపర్వం వీధి నాటకం వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ. 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష. తెలుగులో జాతీయ వార్తలు ఈ రాత్రి 8:30 వినవచ్చు. 8:45 చిత్రజగత్ హిందీ ఫిలిం గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈ రాత్రి 10:00 కర్ణాటక సంగీతం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో దేవిస్తుతి.

0: రెండవ భాగం వింటారు. 6:30 వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ డి వాసుదేవ శాస్త్రి. 6:35 సేద్దిపు శుద్ధులు. ఇందులో వర్షాధారంగా సాగు చేసుకునే పంటల గురించి ఏ హేమంతరాజు గారు వివరాలందిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన దవడ ఎముక సమస్యల గురించి డాక్టర్ టి శంకర్ గారి సూచనలు. ఆ తర్వాత రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ అంశాలు ప్రసారమవుతాయి రేపు ఉదయం హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 గ్రీకు వీరుడు ఆర్కిమెడిస్ రూపకం వింటారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:30 వినవచ్చు. 10:00 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి డాక్టర్ శ్రావణ్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 వాణిజ్య ప్రకటనలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు. బుక్రాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు కూడా ప్రసారమవుతాయి. వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ రేపు రాత్రి 7:45 ప్రసారమవుతుంది. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 బంధాలు అనుబంధాలు నాటిక ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:00

0: 16 నిమిషాలకు స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఇక రేపు రాత్రి 10 గంటలకు క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ నుంచి ప్రసారం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ప్రకటన. రోడ్ సెట్ సంస్థలో మహిళలకు 4వ తేదీ నుంచి బ్యూటీ పార్లర్ మరియు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆ సంస్థ డైరెక్టర్ పి జాహ్నవి కీర్తిప్రియ గారు తెలియజేశారు. ఈ శిక్షణకు గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ మహిళలు అర్హులు. వయసు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు కలిగి ఉండాలి. శిక్షణా కాలంలో శిక్షణతో పాటు భోజనం మరియు వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడుతుందని వారు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు 9492763484 9492763484 నెంబర్ను సంప్రదించాలని వారు కోరుతున్నారు. ప్రకటన విన్నారు.

0: ఎస్ జానకి మనో పాడిన ఆ పాట వికీదాదా చిత్రంలోనిది. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి సంగీతం అందించిన వారు రాజ్ కోటి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: విచిత్ర బంధం చిత్రం కోసం పి సుశీల రామకృష్ణ పాడిన పాట విన్నారు.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వేటూరి గీతానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి, విచిత్ర జీవితం చిత్రం కోసం.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ప్రకటన: ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 30వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: విశాలి చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వినండి. సంగీతం పొహళైంది.

0: work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు. ఎస్ మూర్తి సాహిత్యానికి సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట ఉమ్మడి మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. వేటూరి సుందరరామూర్తి రచనకు సంగీతం అందించిన వారు చక్రవర్తి.

0: ఎడమలందది రెండు పక్కలున్నవి అవి తారుమారైనను పొరపాటు కాదంట అవి తారుమారైన.
1: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి రామచంద్ర శర్మ గారు పాడిన ఓ లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవి ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్ కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ యువత ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన చట్టం కోసం స్పీకర్ 6 గంటల సమయం కేటాయించారని, అవసరమైతే మరికొంత సమయం ఇస్తామని చెబుతూ చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని

0: కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు, ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
1: లోక్ పరీక్ష అనుచిత సాధారణ నివారణ సంశోధన విధేయక్ 2026 హమారే దేశ్ కే కరోడో యువాఓ కే భవిష్య ఉన్కీ మెహనత్ ఔర్ ఉన్కీ ఆకాంక్షాఓ సే జుడా అత్యధిక మహత్వపూర్ణ విధేయక్ హై. యే విధేయక్ పేపర్ లీక్ జేసే అపరాధో పర్ ప్రభావీ అంకుష్ లగానే, దోషియో కే విరుద్ధ కఠోర్ ప్రావధాన్ కర్ దేశ్ కే కరోడో యువాఓ కే హితో కీ రక్షా ఔర్ ఇస్ దిశా మే ఏక్ మహత్వపూర్ణ విధేయక్ హై.
0: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సిఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్దతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సిఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది అనేక మంది జీవితాల్లో శాంతి ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సిఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వాణిజ్య నౌక ఎంవీ ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్ కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రము ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోవద్దని ఐఎండి హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ ను దేశంలోని వైవిధ్య భరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు. ఈనాటి ఈ కార్యక్రమంలో వినండి వి వెంకటప్ప బృందం వారిచే ద్రౌపది కళ్యాణం ఆదిపర్వం వీధి నాటకం.

భగవతనామం మేము తెలియజెప్పు స్వామి. తండ్రి పాండురాజు తల్లి కుంతీదేవి రమణి హస్తినాపురంబు రాజ

మేము పరగమా పేరులు తెలియజేతుము ఇంక తేట పడగా. ఇతనులు ధర్మపుత్రుండి తండ్రుండు చూడుమా, ఇతనులు నకులుండు ఇతనులు సహదేవుడు, ఈ తల్విని కుంతీదేవి నేను భీముండలే. ఇట్టి మేము కౌరవ రాజధానికు అస్థిరాపురమున పెద్ద తండ్రి ధృతరాష్ట్ర పనుమున వారణావతపురమున కాపురముండా, అది ఓరవ జాలక దుర్యోధనుడు దురోడాచనముచే మా మందిరిని లక్క వింట గాల్పును ఉద్యోగించను. ఆ సమయం పెరిగి అర్ధరాత్రమున పురము వెళ్ళని అరణ్య మార్గము పట్టుకొని ఆ రాత్రి పగులిను ఎండమెడిచే కాళ్ళు గాలి ఎండమెడిచే కాలుగా నోళ్ళండి బెడ్డు పడి నిద్ర పరవశులున్న అనసమును తల్లిని కాసుకుని ఉండాలని భమ ఏటి కొట్టి.

అభిష్టము తీర్చిదివే అని ఆ ఇడింబాసు నుంచి సావుకుండా నిన్ను రచ్చిపుచ్చున్నాను కదా స్వామి భీమసేన. స్వామి, ఇట్టి ఇడింబ ప్రభావం చాలా చెప్తున్నావే. ముద్ద 30 హిడింబ

ಮನೆತ್ರಿ ఇటుమని ప్రభావము చాలా చెప్పుతున్నావు. నీవు వానికి ఏమి కావాలో చెప్పే భామ. నేను హిడింబాసును చెల్లెను కదా స్వామి భీమసేన. నీ నామదేహం మేమే భామ. హిడింబను నామదేహం కూడా స్వామి భీమసేన. నీవిచ్చడికి వచ్చిన కారణం మేము చెప్పే భామ. విన్నవించదీ కు విషదంబుగాను ఉన్నది ఉన్నట్టు.

ఉపాసన మనం పో. దీనిని చొచ్చి వెళ్ళరుంటే ఎమ్మని కుర్తికి చొచ్చి వెళ్ళరుంట కాదే, అది ఎరుంగక నీ సహోదరు తమ గృహము ఎందు నిద్రపోవచ్చు కూడా గాఢ నిద్రపడవచ్చి ఉన్నారు. ఇదిగో హిడింబడింతలో వచ్చున్నవాడు, వానికి ఆహారం కాగలరు, వీరితోడు పుత్రునికేలా నీ ప్రాణము రచించుకొని ఇష్టము కలిగి నేని నన్ను గంధర్వమున భార్యగా వరింపు. నేను కామచారిని, మోహనహస్తమున వశీకరణ సర్వంజన ఆకర్షణ ఇంద్రజాల మహేంద్రజాల వ్యద్గమన అదృశ్యగమన శీఘ్రగమన దిగ్బంధన వాగ్బంధన ప్రముఖ విద్యలు ఎన మధ్యాటి సిద్ధులు నా ఎందు కలవు. కావున తద్విద్యోపాఠమున నిన్ను ఒరువులు ఎరుగకుండా ఆకాశగనముచే చలంబులో బహు యోజన దూరం కొనిపోతున్నాను. అచ్చడం అని విరూరం కూడి ఇష్టోపభోగములు అనిపించు సుఖముగా ఉందలే లెమ్ము మహాత్మ. చాలు చాలు నీతి సాకస వాక్యములు వినగబలదు ఇంక విషదముగను. పరగ స్త్రీల బుద్ధి పలిహంత కంబని పలుక.

ప్రమాణం ఉంది. కావున నీ బుద్ధి విని నా సహోదరుని విడిచి నీ ఎంటరాన్ పోలేహిడింబా. రకయుళ్ళ విల్లుము రాజ కుమారక అసురవరుడి పునరుగుదంచే నిన్ను వీరు బట్టి నిమిష మాత్రమున వెన్నా వాళ్ళనే బింగోతున్నా వాడో.

అనుభద్రాని పశ్వతి అను వచ్చిన ప్రమాణం ఉంది కావున వీరు ఎట్టుపోయినేమి నన్ను వరించి నీ ప్రాణం రక్షించుకుని మా భీమసేన అడే విన్నడు చిన్నడుచియో కళ్ళి దప్పిచే సొలసిని దురబో సోదరుడు విడచి.

నిమిష సుఖమునకై నిద్రోపరవశం ఉన్న అన్నదమ్ములు విడిచి నీ వెంట వచ్చిన దైవం వచ్చిన సత్కీర్తి హెచ్చున అదెట్లుండనిమ్మో. పెళ్లి లేని అగ్రజుని విడిచి పిన్నవాడని నేను గంధర్వమున వరించడం ధర్మం కాదు. కావున ఇట్టి మాటలు పలుకోవాలి. చీ చీ పోలే హిడింబా. అన్నదమ్ముల యందు ఆసక్తి కలిగిన

ప్రధానం ఉత్తమ్ము. కావున నన్ను రతికీల సౌక్యములు తెలిపి పుత్రదానమ సంగ భీమసేన రమ్మని విన్నవే నీవు.

జాతీయనగ పొసగరెండో కుల వేసవి ముకులమేమి సలమేమి గుణమే కారా.

స్త్రీలకు కులం విచారం పనిలేదు, గుణంబే కారణమని ధనశాస్త్రంలోనే కావున హీన జాతి అని సంశయం విడిచి నన్ను పుత్రధానం వసము ఆ భీమసేన కేంద్ర

0: మీరు ఇంతవరకు శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే ద్రౌపది కళ్యాణం ఆదిపర్వం వీధి నాటకం విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
1: మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com airpcvsp@gmail.com. ముఖ్య గమనిక.
2: ఆకాశవాణి వికసిత భారత్. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.
3: భారీ పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, వీటితో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల శ్రమతో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEల భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 6.3 కోట్లకు పైగా MSME యూనిట్లు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని అందించే రంగం ఇదే. అంతేకాదు, దేశ GDPలో సుమారు 30.1% వాటాను, తయారీ రంగ స్థూల విలువ జోడింపులో 35.4% వాటాను, దేశం మొత్తం ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యాన్ని MSME రంగం కలిగి ఉంది. ఈ సంఖ్యలే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. MSME అంటే ఏమిటి? ముందుగా MSME అంటే ఏంటో తెలుసుకుందాం. M అంటే సూక్ష్మ, మైక్రో. S అంటే చిన్న, స్మాల్. మరియు M అంటే మధ్యతరహా, మీడియం. పరిశ్రమలను కలిపి MSMEలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే యూనిట్లు. ప్లాంటు మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్నవాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా ఉండేవాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్యతరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా ఎదుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు

యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండే వాటిని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బేకరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళల తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మెషిన్ వర్క్షాపులు మొదలగునవి ఎంఎస్ఎంఈ రంగంలోకే వస్తాయి. ఎంఎస్ఎంఈలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఈ

లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు MSME రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. MSME మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది.

ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు MSME రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. MSME మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి చేస్తున్నాయి. తన విస్తృతమైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా MSME మంత్రిత్వ శాఖ స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు మరియు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ సెంటర్ల నెట్వర్క్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలతో సన్నద్ధమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి MSMEలకు ఆధునిక తయారీ సాంకేతికతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత మరియు వ్యాపార సలహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. MSME మంత్రిత్వ శాఖ MSMEలను జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో నమోదు చేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫోరంలో ప్రత్యేక ఎంపికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా MSMEలు జెమ్లో చేరాలనే తమ ఆసక్తిని సులభంగా తెలియజేయగలుగుతారు. 2026 జనవరి 14 నాటికి జెమ్ పోర్టల్ డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు MSEలు జెమ్లో నమోదు అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్డర్ విలువ 44.75% నమోదైంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్ళలో MSMEల పెరుగుతున్న భాగస్వామ్యం, వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. MSME మంత్రిత్వ శాఖ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ద్వారా MSMEలకు ₹50,000 కోట్ల ఈక్విటీ మద్దతు ఇస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద భారత ప్రభుత్వం MSMEల కోసం ₹10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం MSMEల రంగంలో పెట్టుబడులు పెట్టి వెంచర్ క్యాపిటల్ అంటే VCలు మరియు ప్రైవేట్ ఈక్విటీ PE సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం MSME రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. MSME రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. PM విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండల తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన, 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే ₹50,000 వరకు, కిషోర్ అంటే ₹50,000 నుండి ₹5,00,000 వరకు, తరుణ్ అంటే ₹5,00,000 నుండి ₹10,00,000 వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా MSMEలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం, COVID-19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా MSMEలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్, MSMEల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న సంస్కరణాత్మక పథకం. నేషనల్ SC ST హబ్, SC ST పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోలు

చోట్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా. ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం. భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణాభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మనిర్భర భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత. 1. ఉపాధి కల్పన, యువతకు ఆశాకిరణం. ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువదేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2. జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు. తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3. ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం. భారత ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4. గ్రామీణాభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5. వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో

అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంది, తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం

0: ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.
1: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం మీరింత వరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, ఉక్కు పిడుగు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వీటూరి సాహిత్యానికి సంగీతం ఎస్పి కోదండపాణి.

చెప్పాలని ఉంది. దేవత ఏ దిగి వచ్చి మనుషులలో కలిసిన క

డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి టీవీ రాజు స్వరాలు కూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. ఉమ్మడి కుటుంబం చిత్రం కోసం చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట వారసుడొచ్చాడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి. సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ ప్రసారంలో 9:30 చిత్రసీమ కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినవచ్చు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష, ఢిల్లీ నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో భారత షూటర్లు ఈరోజు 2 పతకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. విపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణలో అవకతవకలు నివారించే సవరణ బిల్లు 2026ను లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పరీక్షల అవకతవకల నివారణ చట్టం 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. విపక్షాల ఆందోళనలను కొనసాగుతుండగానే కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈ బిల్లు దేశంలోని కోట్లాది మంది యువత భవిష్యత్ ఆకాంక్షలతో ముడిపడి ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకేజ్ వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని ఆయన పేర్కొంటూ,
1: सभी मान्य दलों के सदस्यों से आग्रह करता हूं कि वह और चर्चा करें, आपस में सहमति बनाएं. हम इस विषय पर चर्चा करना ही चाहते हैं, इसलिए मैं आज फिर आपको 3 घंटे का समय देता हूं. शाम को 5 बजे तक सरकार और सभी दिल मिलकर सहमति बनाएं ताकि 5 बजे इस विधेयक पर चर्चा हो सके.
0: కాగా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడంతో మరోసారి స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 5 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదే విషయంపై రాజ్యసభను కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభలో కార్యకలాపాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తిరిగి ప్రారంభించారు. దీంతో రేపటికి సభను వాయిదా వేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్ష పార్టీల ప్రవర్తనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సహకరించడం లేదని ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను పార్లమెంట్లో మాట్లాడటానికి అనుమతించడం లేదని బయట విలేకరులతో చెబుతున్నారని, కానీ ప్రభుత్వం చర్చల్లో పాల్గొనమని కోరుతున్నప్పుడు మాత్రం వారు అలా చేయడం లేదని ఆయన వివరించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి వైఖరి తీసుకున్నారని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
2: పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ ఇస్ వర్క్ సబ్సే ప్రాథమికత హై అండ్ నో పొలిటికల్ పార్టీ Don't divert the attention of the house. Right now our focus is public examination prevention of unfair means bill to secure the future of the students, to ensure that paper leaks do not happen, and if anybody is found to be involved in the paper leaks, the stringent possible punishment.

0: inflicted.
1: అయోధ్య రామమందిరం విరాళాల చోరీ దుర్వినియోగాల ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో ఫారెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా 2 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా నిష్పాక్షిపక్షంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్సైట్లో ఉంచాలని కోరారు. అయితే ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సిట్ సమర్పించే నివేదికను పరిశీలించాకే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రామమందిర విరాళాల చోరీ కేసులో నిందితులుగా ఉన్న 8 మందికి ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు జ్యుడిషియల్ కస్టడీని 14 రోజులకు పొడిగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత వృత్తి నైపుణ్య ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడటంలో సిఆర్పీఎఫ్ అమూల్యమైన సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది శౌర్యం, త్యాగం, విధి పట్ల స్థిరమైన అంకితభావానికి యావత్ దేశం వారికి వందనం చేస్తోందన్నారు. సిఆర్పీఎఫ్ తన అచంచలమైన ధైర్యం, విధి పట్ల నిబద్ధతతో ప్రత్యేకతను చాటుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్గత భద్రతను కాపాడటం నుండి క్లిష్ట పరిస్థితుల్లో పౌరులకు సేవ చేయడం వరకు సిఆర్పీఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చారని ప్రధాని పేర్కొన్నారు. మావోయిజంను నిర్మూలించడంలో వారి ప్రయత్నాలు ప్రత్యేకంగా ప్రశంసనీయమని, అవి ఎందరో ప్రజల జీవితాల్లో శాంతి, పురోగతికి దోహదపడ్డాయని నరేంద్ర మోదీ అన్నారు. సంత్ గురు రవిదాస్ 650వ జయంతిని సామరస్య సంకల్ప అభియాన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ, ఈ నెల 29న జరిగే గురు పౌర్ణమి పవిత్ర దినం నుండి సంత్ గురు రవిదాస్జీ మహారాజ్ సామరస్య సంకల్ప అభియాన్ పేరుతో 7 నెలల పాటు జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న జరిగే సంత్ గురు రవిదాస్ జయంతి వరకు ఈ ప్రచార కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. వారణాసిలోని సంత్ గురు రవిదాస్ జన్మస్థలంలో రేపు 131 కళాశాలకు పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నిర్వహిస్తారని తరుణ్ చుక్ తెలియజేశారు. చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణ పథకం సాధించగా మను బక్కర్ కాంస్య పథకం గెలుచుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం ప్రదర్శించి 40 హిట్స్తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తీవ్ర పోటీ నడుమ షూటాఫ్ను దాటుకుని వచ్చిన మను బాకర్ 28 హిట్స్తో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. పథకాలు సాధించిన ఈషా సింగ్ మను బాకర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. వారి అద్భుత ప్రదర్శన షూటింగ్లో భారతదేశ ఆధిపత్యాన్ని, దేశ క్రీడా వ్యవస్థకు పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ వెయిట్ లిఫ్టింగ్లో మరో పథకం సాధించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పథకం దక్కించుకుంది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు మోసి మొత్తంగా 199 కేజీలతో 2వ స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పటివరకు భారత్ 1 స్వర్ణ పథకం, 3 రజత పథకాలు, 1 కాంస్య పథకంతో మొత్తం 5 పథకాలు సొంతం చేసుకుంది. కాగా భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్ గ్లాస్గోలో జరిగిన ఈ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 200 మీటర్ల విభాగంలో బటర్ఫ్లై హిట్స్లో 6వ వేగవంతమైన స్విమ్మర్గా నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఢిల్లీ,

0: చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ రోజు, రేపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్రలలో సముద్ర తీరంలోకి వేటకు వెళ్లరాదని ఐఎండీ మత్స్యకారులకు సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ షూటర్లు ఈరోజు రెండు పథకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఓ పాట.

సితార చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు.

కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన ఆ పాట ఆప్కీ కసమ్ చిత్రంలోనిది. ఆనంద్ బక్షి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఆర్డి బర్మన్. ఇప్పుడు వినండి శ్రేయా ఘోషల్ పాడిన పాట, ఇషాద్ కామిత్ రచన, ప్రీతం సంగీతం, చిత్రం పేరు జబ్ వి మెట్.

నూరి చిత్రంలో లతా మంగేష్కర్, నితిన్ ముఖేష్ పాడిన పాట వినండి. జాన్ నిసార్ అఖ్తర్ రచన, సంగీతం ఖయామ్.

త్రినేత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామూర్తి గీతానికి సంగీతం అందించిన వారు బప్పి లహరి. ఇప్పుడు వినండి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం సత్యం, చిత్రం పేరు వాడే వీడు.

టోపీ రాజా, స్వీటీ రోజా చిత్రంలో చిత్ర రాధిక పాడిన పాట విన్నారు. ఆ పాట రచన సాహితీ, సంగీతం రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు వినండి ఘంటసాల పీసుశిల పాడిన ఆరుద్ర సాహిత్యం, సంగీతం ఘంటసాల, చిత్రం పేరు వారసత్వం.

దాశరథి సాహిత్యానికి సత్యం స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. తోటరాముడు చిత్రం కోసం శ్రోతలకు ప్రకటన. ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 30వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట సింహరాశి చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట వినండి. వెనుగళ్ల రాంబాబు రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి. త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో కర్ణాటక శాస్త్రీయ సంగీతం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: గంటలు ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎవరని నిర్ణయించిరిరా దేవామృత వర్షిణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.

దేవామృత వర్షిణి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి వరనారద నారాయణ విజయశ్రీరాగం ఆదితాళం.

విజయశ్రీ రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు అభోగి రాగంలో త్యాగరాజస్వామి కృతి, మనసు నిల్ప శక్తి లేకపోతే, ఆదితాళం.

అభోగిరాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో చివరగా వినండి కామాక్షి అంబ, భైరవి రాగంలో శ్యామశాస్త్రి స్వరజతి మిశ్రచాపు తాళం.

కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో దేవిస్తుతి రెండవ భాగం వింటారు. 6:30 వినదగు మాటను వినిపిస్తారు శ్రీ డి వాసుదేవ శాస్త్రి గారు. 6:35 సేద్దిపు శుద్ధులు. ఇందులో వర్షాధారంగా సాగు చేసుకునే పంటల గురించి ఏ హేమంతరాజు గారు వివరాలు అందిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన దవడ ఎముక సమస్యలు డాక్టర్ టి శంకర్ గారి సూచనలు. ఆ తర్వాత రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ అంశాలు ప్రసారమవుతాయి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 సైన్స్ రూపకాలు. ఇందులో భాగంగా గ్రీకు వీరుడు ఆర్కిమెడిస్ రూపకం వింటారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాష్ రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:30. 10:00 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి డాక్టర్ శ్రావణ్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 వాణిజ్య ప్రకటనలు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తలు ప్రసారమవుతాయి. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు కూడా ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు రాత్రి 8:00. 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష. తెలుగులో జాతీయ వార్తలు 8:30. 8:45 బంధాలు అనుబంధాలు నాటిక ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ నుంచి ప్రసారం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం రాత్రి 11:30. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:55 101.7 MHz మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అందాక మీ సాయి ప్రసాద్కు సెలవు. మరి నమస్తే, జై హింద్.